0: ఎత్తుకొనడు పత్తివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone? Embodiments of love.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: Man has been thinking that he continues to exist because of some factor.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: మానవుడు ధనం వల్లను, తిండి వల్లను, గుడ్డ వల్లను, ఇండ్ల వల్లను తాను జీవిస్తున్నాడనుకుంటున్నాడు.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: Entamandi ee jagattu lopala dharmantulu leru.
1: There are lots of rich people in this world, quite a lot.
0: Kani varandaru jeevisthunnara?
1: Do you think that they are alive?
0: Kaadu, daivanugraham leka edi kuda nu sadhinchaledu.
1: Nothing can be accomplished without God's grace.
0: Kanuka prati manavudu kudanu అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలము మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going round different countries either.
0: Goppa goppa degree itti pondinamani or bhavistaru paapam.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: Kaani ivanni kevalam bookish knowledge ili.
1: All that amounts to bookish knowledge.
0: Ee bookish knowledge maatrame ee naadu andaru kudanu telusukunnaru.
1: Today all have come to acquire this bookish knowledge.
0: Kaani ee bookulu leni puravamu ee vidhanga jeevincharu.
1: Just imagine how mankind survived even before the publication of books.
0: Aa bookulu valla telusukunnatundi gunamulu kevalamu education annaru.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేర్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? అది ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుడు ఎంత కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore, he is able to be aware and know.
0: కానీ ఈ కాన్షియస్ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: But he is not aware of the consciousness immanent in him.
0: ఈ కాన్షియస్నెస్ సర్వ మానవులను కూడా సంరక్షిస్తుండాలి.
1: It is this consciousness that sustains the entire humanity.
0: తాను విద్యావంతుడు కాని లేక ఇంకేం పండితులైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడిని దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగిటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వారు సాధించేది ఏమిటి?
1: బై ఎక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశంలో చుట్టున్నారు మానవులు.
1: ఇన్ ఆర్డర్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్వైర్ నాలెడ్జ్ మ్యాన్ గోస్ రౌండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటునే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: యూ డోంట్ హ్యావ్ టు గో దట్ ఫార్, రిమైన్ వేర్ యాజ్ యూ ఆర్, వేర్ యూ ఆర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద కాన్షియస్నెస్.
0: కనుక ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని అందరూ తెలుసుకోవాలి.
1: Therefore, it's absolutely essential for everyone to know educare.
0: అది లోపల నుంచి ప్రతి మానవుని కూడాను అన్ని విధాలా సంరక్షిస్తూ వస్తుండాలి.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాన్ని మాటలు ఎట్లా వస్తుంది?
1: If there is no thought behind, how do you express yourself?
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దర్ఫోర్ ద హార్మనీ ఆ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఈజ్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణ జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యూఆర్ రియలీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ యు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: మ్యాన్ హ్యాస్ కమ్ టు నో ఎవ్రీ వన్ హూ ఈస్ హీ సో అండ్ సో ఫోర్త్ బట్ హీ డస్ నాట్ నో హిమ్సెల్ఫ్.
0: హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేటువంటి తెలుసు, కానీ హూ ఆమ్ ఐ అనేటువంటిది ఏమైతే గుర్తించుకోలేదు.
1: వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, బట్ వీ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్స్ హూ ఎమ్ ఐ.
0: తానెవరో తెలుసుకోవటం చెప్పుకున్నప్పుడే అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ ద డెప్త్ ఆఫ్ ఇట్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ వన్స్ ఓన్ ట్రూ నేచర్.
0: అయ్యా నేను ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇండియా నుంచి వచ్చాను అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ డూ యూ కమ్ ఫ్రమ్, ద ఆన్సర్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను ఇండియా నుంచి వచ్చినానని చెప్పి చెప్పేటప్పటికి అక్కడ ఒక విధమైనటువంటి నెగటివ్ ఏర్పడిపోయింది.
1: దెన్ వన్స్ యూ లిమిట్ యువర్ సెల్ఫ్ టు జియోగ్రఫీ ఇండియా ఇట్ ఇస్ ఎ నెగటివ్ రిప్లై.
0: కానీ హీఈస్ నాట్ హీ.
1: యాక్చువల్లీ స్పీకింగ్ యూ డోంట్ రిప్రజెంట్ ద జియోగ్రాఫికల్ ఏరియా.
0: తాను వచ్చేటువంటిది ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి వచ్చాడు.
1: ఇన్ఫ్యాక్ట్ ఇది ఆరిజిన్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్ హీ డిక్లేర్స్.
0: అది తెలుసుకోకుండా వచ్చిండేది దేహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ ఇస్ బోర్న్ ఇస్ బాడీ.
0: ఇండియా నుంచి ప్రయాణమైనది ఒక దేహము.
1: అండ్ హీ వెంట్ రౌండ్ ఆల్ ఇండియా ఇన్ దిస్ బాడీ.
0: కానీ కాన్షియస్ అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్ కిందనే చేరినటువంటిది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ యువర్ నేటివిటీ అండ్ రెస్పాండ్ లైక్ దిస్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, దట్స్ ఆల్ నెగిటివ్.
0: ఇది నా దేహము.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఇది నా మనసు. నా మనసు.
1: దిస్ ఇస్ మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: దిస్ మై ఇంటెలెక్ట్.
0: మా తెలివి.
1: మై ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్.
1: ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్, దేర్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: ఈ మైండ్ ను అనేక విధములుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: పీపుల్ ఇన్వెస్టిగేట్ ద మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నటువంటి కాదు.
1: However much you investigate going to the depth, it is clearly understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ee monkey ni pattukoni neevu nenu nenu anukuntunnavu, idi enta tappu.
1: What a mistake it is if you go by this mind which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ దిస్ వాటర్ బబుల్.
0: యు ఆర్ నాట్ మక్కీ కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ మ్యాడ్ మంకీ ఎయిదర్.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు మ్యాన్కైండ్.
1: బట్ ప్రయర్ టు దాట్ యు హావ్ దిస్ టైటిల్ మ్యాన్కైండ్.
0: కానీ ఆ మ్యాన్కైండ్ పోయింది, మంకీ మైండ్ అయిపోయింది.
1: మ్యాన్కైండ్ ఈస్ గోన్, మంకీ మైండ్ హ్యాస్ కమ్ టు స్టే విత్ us.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యమైనటువంటి కల్పించింది.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion. The true educare, meaning to know one's own self, reality. In fact, when there is no thought, you cannot express in words. When you do not express out with words, you cannot be understood.
0: Kaduka mottamottu niku telusukovadaniki mind anetundi lekunda undali.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: Kani ee mind ni pattukoni prayanam chesthe ekkada pochetavali telisedi.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: Thought ni pattukochi,
1: and you should go by the real thought from within.
0: Dinne chaala mandi antakodanu aatma annaru.
1: Many people call it Atma or the Self.
0: Atma anedi lekapothe deham anetundi emaatram kuda artham kaadu.
1: Without this atmic principle or the self, nothing can be understood.
0: Atma gurinchi telusukovatame telipukovatame is care.
1: All that is taught, understood, explained with reference to the self is educare.
0: Kaaku self ante emtini?
1: What is self then?
0: Nenu nenu antuntaru.
1: We go on responding, I
0: and I.
1: It is not proper word. You cannot call I and the self synonymous. I is aham.
0: Aham anetundi unnanta varaku kodanu emaatramu manaku artham kaadu.
1: So long this I-ness is limited to aham, you cannot get into the depth.
0: Kaluka ee aham ni peraadu prakaku netti.
1: The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappude,
1: with equal mindedness, you can
0: andari endu kodanu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kani andari endu undetundi oka atma tappa marokati ledu.
1: That which is present in everyone is only atma, nothing else.
0: Deeniki kodanu atma ane peru pettare gaani idi kuda atma kaadu.
1: Though just verbally it said atma, it is not so.
0: Kanuka idi fundamental I.
1: Therefore this atma I is fundamental I.
0: Ee fundamental okati undinappude,
1: with this fundamental I,
0: migitha vaatukanta kuda value isthunnamu.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental anetundi lekapothe evvaru dehaniki value ivvaru.
1: Without this fundamental I, the atma, the self, you will not have any value.
0: దానిని మనం గుర్తించుకున్నప్పుడే మనం మానవులు అవుతాం.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: కానీ ఆ fundamental I తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: లోకంలో ఎన్నో పశుపక్షి మృగాలు అంతా ఉంటున్నాయి.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi, neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalu pettu vacharu.
1: And this has been investigated since long here in this country, India.
0: Prachina kaalam nundi kudanu manavulu prachina samskrutini anusaristhu vacharu.
1: People followed the ancient cultural heritage of this land.
0: Man ko ka roopam undi.
1: It has a form.
0: Man ko ka bhavam undi.
1: Man has a thought.
0: Man ko oka vidhamainatvanti artham undi.
1: And there is some meaning in this life.
0: Kaani fundamental deeniki artham em ledu.
1: But this fundamental I is beyond comprehension and interpretation.
0: Anni jeevulu endukodanu untundadi.
1: This fundamental I is present in all beings.
0: Life is wrong.
1: Life is present everywhere.
0: Kanuka fundamental I ni gurtinchukodaniki prayatninchali.
1: Therefore, we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క వర్డ్.
1: The very one, I is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుడు ఎందుకు కూడా ఉంటుంది.
1: This I is present in everyone.
0: అటువంటి సర్వుడు ఎందుకు ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ ఐని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that needs to be
0: understood.
1: However, in this transitory world, we need a kind of different approach. This world we spend with food and drink. So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is a first senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాపయుండు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకను లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, that true I, that shines with all brilliant
0: effulgence. బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetvantidi vaadedo bichigaadaga undunnaru ani meer bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetvantidi daivaniki peru gani migitha vaariki peru gaadu.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్ర కు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఇక్కడ ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: Bhagavan puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: ఇదంతా కూడా కేవలము పొట్టకూట కోసం చేసే పని.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: కనుక ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: This is not the thing that we are supposed to do.
0: మనం చేయవలసింది వేరే ఉంటుంది.
1: There's quite a different thing that we must do.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకున.
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: You may be a millionaire.
0: కాని ఎంత దక్షాధీశుడు అయినప్పటికీ
1: he may be a rich man.
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు గాని
1: people identify him with his real self.
0: దేహాన్ని దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: No one is bothered of your body and all the affluence, prosperity you have.
0: దేహం ఉన్నంత వరకే అతను పలానివాడు అని అంటుంటారు.
1: You are identified so long you have got this body.
0: కానీ ఇతను మహారాజు, ఇతను మహారాజు.
1: యు ఆర్ అన్ ఎంపరర్.
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే కాని
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీఈస్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ అన్ ఎంపరర్.
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ అన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడాను శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is
0: పేరు మాత్రం ఎంపరర్.
1: You are just an emperor for name's sake.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
1: Therefore, by simply carrying on

0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే.
1: The worldly knowledge, the secular knowledge is necessary to carry on our life in this world.
0: దీన్ని ఒక వైపున పెట్టి
1: keep it aside.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
1: Who is the leader, top one above all?
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులందు ఉంటుంది.
1: This consciousness is present in everyone.
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది.
1: Right from a pauper to a millionaire.
0: కనుక మనం అన్నింటి అందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to know that fundamental I which is equally present in all.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental I consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental I consciousness is present in everyone, everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే,
1: who is a doctor?
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గిఫ్ట్ ఎందుకు అతను నేను నేను నేను అంటున్నాడు.
1: యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
0: దానిని నీవు ఐ అనొచ్చు.
1: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందు ఉంటున్నాడు.
1: బట్ వేర్ ఇస్ గాడ్? గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ సర్వభూతానాం.
1: God is present in all
0: beings. Ijavasam.
1: God is present in the entire universe.
0: Kalka deham anetundi dani matram neevu anukochu gaani dehini matram nenu ani cheppadaniki veelledu.
1: You may say it from the worldly sense, I as applied to the body and not to the consciousness.
0: Majal pa gulab jam barfi palko mithai jilebi ilanti teepulu anni anni rakarakalaga chestaru.
1: There's so many sweets, as you know, Mysore pak, gulab jam, and so on and so forth.
0: Ivanni okoka daniki okoka peru pettiname kaani
1: each sweet has its name.
0: Anninti endu unnatundi chakkara okate.
1: In all the sweets there is only one fundamental ingredient, sugar.
0: Aa sugar nu nenu cheppadaniki veelledu.
1: And you cannot call this sugar I.
0: Kanuka ee atma tattvam anetundi andari endu untundadi.
1: This atmic principle is universal.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: దట్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దట్ కాస్మిక్
0: అట్టి ఆత్మను నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: ఇఫ్ యూ సే దట్ ఐఎమ్ దట్ ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్, యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే ఐ.
0: ఆ స్థితికి రావాలి అన్నాడు మానవుడు.
1: భగవాన్ సేస్ దట్ మ్యాన్ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: పూర్వము
1: ప్రాయర్
0: మానవులందరూ కూడాను
1: ఆల్ people
0: yogi varulaga undetunte varu yogi varulu.
1: They were all yogis, these parents.
0: Yogi emti?
1: Who is yogi?
0: He is yogi.
1: And actually a yogi has nothing with him yogi.
0: Kaduka yogi anetunte vaadu anni vadale pettinatunte vaadu kaadu yogi.
1: And we cannot simply say that he has given up all. For that reason he is yogi.
0: Anni tanayende untunnavi.
1: In fact all are in you.
0: ఈ యోగి, జోగి, భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ఇస్ ది స్పిరిచువల్
0: పర్సన్,
1: యోగి ఇస్ ది అఫ్లూయెంట్ వన్, అండ్ ద జోగి ఇస్ ది పాపర్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ద వన్ యూ థింక్ యు ఆర్.
0: రెండు అనుకున్నటువంటి ది వన్, అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్, అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు, నేను, వాడు.
1: You and I and he there.
0: దీని అన్ని విధాలు కూడా ది వన్ యూ రియలీ ఆర్.
1: Therefore we arrive at the conclusion, the one you really are.
0: ఆ మూడు కూడాను తానే ఉన్నారు గాని మూడు మూడు దేహాలు లేవు.
1: Therefore the one you think you are, the one others think you are, the one you really are is the very same one, not
0: me. ప్రాచీన కాలంలో యోగులందరూ కూడాను ఈ రకంగా భావించి సంభాషించుకునేటువంటి వారు.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life.
0: దీని గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పవచ్చు.
1: Many things can be said on this.
0: అది ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: This fundamental eye consciousness is changeless.

0: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు.
1: డాక్టర్స్ వాచ్.
0: కానీ మొట్టమొదట హార్ట్ చూస్తారు.
1: దే ఎగ్జామిన్ హార్ట్ టు బిగిన్ విత్.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
1: The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: ఇట్ ద హార్ట్ దట్ మెయింటైన్ సస్టైన్స్ లైఫ్.
0: ఈ హార్ట్ లేకపోతే
1: when there's no heart,
0: దేహమే లేదు.
1: The body cannot live.
0: అలాంటి దేహమే లేనిటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: Therefore, that which is beyond the body is the true self, Atma.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say, my son is in a very big position.
0: నీ సన్ ఎవరు?
1: Who is your son?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Is the one who is staying there in America.
0: ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Or is your son staying elsewhere?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: Basing on the form, you call him so-and-so is my son.
0: ఆ ఫామ్ ఏ లేకపోతే నీకు ఎవరు సన్?
1: When there is no form, how can you identify your son?
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కట్టమారాలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so-and-so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరిని అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రులు శత్రువు.
1: Basing on the physical relationship only, you say, so-and-so is my friend, so-and-so is my relation.
0: Physical sambandhame nu pettukovadu.
1: Do not have these physical connections.
0: Nee physical ku aa physical shariram puttindi kani.
1: Just you are born physically, that's all.
0: Idi oka vidhamainatundi oka negative ne. Adi oka negative ne.
1: The very feeling at the physical level is negative.
0: కానీ ఈ ఫిజికల్ ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: When once you go beyond the physical level, you can understand the indwella, the innate principle.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరినైనా అడగండి.
1: You ask any boy here or students.
0: Boys, మీ గాడ్ ఎక్కడ అని చెప్పి అడగండి.
1: You ask boys here, where is your God?
0: Everywhere.
1: They will immediately respond, everywhere.
0: You are my God, I am your God.
1: Yes, you are my God, I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga ee physical body vachinappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kuda nu ee physical teeripaine mem jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kaani ee physical ayi ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
1: అండ్ దిస్ ఫిజికల్ ఐ విల్ నెవర్ లాస్ట్ లాంగ్.
0: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
1: ఇట్ మే బి అలైవ్ టుడే, మే నాట్ టుమారో.
0: రేపు నీవెవరు?
1: టుమారో హూ ఆర్ యూ?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: సో లాంగ్ దిస్ బాడీ ఇస్ దేర్ యూ సే ఐ.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఈస్ గాన్, హూ కెన్ సే ఐ హియర్?
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందుకు జీరోనే వస్తుండాలి.
1: Therefore, if we find out like that, we get just zero in everyone.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
1: Therefore, all that we find in this world, identified with the physical body, is just a zero.
0: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
1: And we consider this zero as hero.
0: నీవు జీరో కాదు.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ యూ డు నాట్ ఫైండ్ ది ఫిజికల్ బాడీ, బియాండ్ దట్ లైస్ ద ట్రూ ఐనెస్.
0: కనుక మాంసము, రక్తము, కండరములు, నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ, ద ఫ్లెష్, బోన్, మ్యారో అండ్ ద మజల్, యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: అయితే ఈ బాడీని కదిలించేది, మెదిలించేది, సృష్టించేది ఈ యొక్క బోన్స్, మజిల్స్, ఇవి రక్తం.
1: Therefore, at the physical level, the muscle, the bone and the blood circulation will help the movement of the body.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: And this movement is not permanent.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: వీ గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్స్.
0: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము.
1: We have this false identification on the fleeting things and call ourselves I.
0: కనుకా దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: This is never permanent.
0: ఏ కార్యములకు ఈ దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: The body is gifted for the fulfillment of a particular task assigned to you.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: In that sense, you can say I.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: The whole life doesn't center around this.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to know this immortal, nectarine, eternal truth.
0: నీకు ఈనాడు నీ కుమారుడికి మ్యారేజ్ చేశావు.
1: Today you have performed the marriage of your son.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: Then you naturally find the bride accompanying him.
0: ఈ మెవరు అంటే నా డాక్టర్ అంటాడు.
1: If anyone says, who is she? You'll say, she's my daughter-in-law.
0: కానీ ఎంతవరకు ఈమె డాక్టర్-in-law?
1: How long is she your daughter-in-law?
0: ఈ పెళ్లి కాక మనకు ఆ డాక్టర్-in-law ఎవరు?
1: Prior to the wedding, who is she?
0: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
1: This title was not there before.
0: దానికి తర్వాత లేదు.
1: At the end also she doesn't remain.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటుంది passing cloud.
1: This state has come in between like a passing cloud.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
0: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
1: వి జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ పాస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ లైఫ్.
0: కనుక నీకు అధికారము ఈ దేహం అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
0: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
1: And in fact, if you do not have body, you know
0: the identity.
1: And nobody will come to know you then you are in
0: here. Lo evariki teliyadu.
1: Nobody at home will be able to know you without the body.
0: Kaani telisedanta kuda nu ee body vallane.
1: All this identification is because of the body.
0: Kaluka prati manavudu kuda nu deha bhavanam pettukoni jeevitham gadapukovadu.
1: Therefore we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: In fact, if you do not have attachment, you will not have any trace of grief whatsoever.
0: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాశ్వతమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
1: Therefore, we should give up this body attachment, get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాళ్ళు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: ఆత్మ అనేదానికి అటాచ్మెంట్ లేదు.
1: The true I, fundamental I, has no attachment.
0: అది నీ యందు ఉన్నది, నా యందు ఉన్నది.
1: That is present in you and in me as well.
0: అందరి యందు ఉంటున్నది అది.
1: It is present in everybody.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
1: Therefore that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారం లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: The true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: కనుకనే సీత అనేక రకములుగా కూడాను అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
1: మెనీ అప్రోచ్డ్ సీత.
0: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
1: దే ఆస్క్డ్ హర్ వేర్ ఇస్ యువర్ శ్రీరామ.
0: ఆమె చెప్పింది నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
1: హి రిప్లైడ్ మై రామ ఇస్ విత్ మీ.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక ఆయన దేహం పేరు.
1: And who is the one that has come there? Just that it's the name of the body.
0: Dasaratha Maharaja yokka kumarudu.
1: And he is son of an emperor, Dasaratha.
0: Kani na Ramudu evariki son kaadu.
1: My Rama is not the son of anybody.
0: Evariki alludu kaadu.
1: And he is not the son-in-law of anybody.
0: Kaduka atha andariki sontam vaade.
1: And he is the owner of everybody.
0: Kaduka dehani అత్త మామ కోడలు కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: వీ క్యారీ ఆన్ దిస్ లైఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫిజికల్ రిలేషన్షిప్స్ కాలింగ్ ఎవ్రీబడి ది కా అంకుల్ ఆంటీ అండ్ సో ఆన్.
0: కానీ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: వేర్ ఫ్రమ్ అంకుల్ హెస్ కమ్.
0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఆల్సో ఆంటీ వేర్ డి షీ కమ్.
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఆర్ యూ ఫర్ దట్ మ్యాటర్.
0: ఈ ప్రశ్న అడగండి వాడు ఏం చెప్తారు చూస్తాము.
1: యూ పుట్ దిస్ క్వశ్చన్ లెట్ అస్ సీ వాట్ హౌ దే రెస్పాండ్.
0: ఏమి చెప్పలేరు.
1: They have no answer.
0: Anta okate antare.
1: Everything is one in
0: anta okate ani cheppin tarvata vaariki ee chinta undadu.
1: When once we understand this comprehensive totality, you will not have any worry.
0: Kanuka andariki samattvamainatundi yokka ekatvanni manamu bodhinchali.
1: Therefore we should understand the absolute reality, which is oneness present in all.
0: Adi ekatvanni manam visheshinchinappude,
1: then we have full faith in this oneness,
0: annitiki kuda nenu visheshinchina varam avutamu.
1: Then we can repose faith in the rest of the things.
0: Ekatvanni visheshinchaka,
1: without faith in this unity,
0: bhinnatvanni manam visheshinchi,
1: if you go by plurality,
0: danni manam follow chestunte,
1: if you follow multiplicity,
0: man jeevitham anta ik follow ayane untundi.
1: And we have to follow the whole world,
0: you are a follower,
1: and you just become a follower.
0: Kaani nivu nijanga chustey follower kaadu.
1: Truly speaking, you are not the follower.
0: You are an ideal man.
1: You are an ideal man.
0: You are Atma.
1: You are Atma, the Self.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: You just introduce yourself by name.
0: అట్లా చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధన అయిపోతుంది.
1: And if he goes by these physical considerations, he is attached to the world.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: Lead your life attached to spirituality.
0: అందరితోన కూడి మెలుస్తాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you will remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: వితౌట్ దిస్ ఎక్స్పీరియన్స్,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: ఇఫ్ హి గోస్ ఆన్ క్లీనింగ్
0: చావు పుట్టుకలతో నేర్చుకుంటే వాడే,
1: ఈజ్ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు నాది వాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
1: And this is all confined to those limited places.
0: America lo ennadu raanatundi uppena vachindi.
1: America faced the situation quite unprecedented.
0: Gramam anta kudanu 15 adugulu ettunde chuttidi.
1: And in fact the whole place is at a level of 15 feet high.
0: Gramam anta kudanu town anta kudanu munigi poyindi.
1: All towns are submerged today.
0: Akkada em undi ante otti janame.
1: We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్స్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారు లేరు.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: And it's not merely jaga the world, it is only jala the world, the water.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను.
1: So long this water.
0: అది ఏకత్వమే.
1: You find this oneness.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే.
1: When once we understand this.
0: జలం అక్కడ ఆవిర్భవిస్తారు.
1: And there you find the jana, the inhabitants.
0: కనుక జలం అనేటువంటిది ఉన్నంత వరకు కూడాను ఇది కేవలం ఒక జగత్ కాదు.
1: Therefore, there is only jala, water everywhere. You cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is it, jagat?
0: Janamato vyapinchinatvante jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kani ippudu aa jagattu ledu.
1: But that jagat is not present now.
0: Kanuka atta ramana lopala idi kevalam jagatte gaani janam kaadu.
1: Therefore, this truly speaking is the world, not merely water. Embodiments of love.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: క్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
1: అండ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గ్రాడ్యువలీ.
0: నిజంగా సాధన చేయండి.
1: అండ్ ఫాలో ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఒక సాధన చేస్తూ ఉండేది.
1: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఇంకో దానిని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్సెవేర్.
0: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వం కనిపించదు.
1: అండ్ దెన్ యూ విల్ నాట్ ఫైండ్ దిస్ మల్టిప్లిసిటీ, యూ ఫైండ్ ఓన్లీ యూనిటీ.
0: యూనిటీని తెలుసుకోవాలి.
1: It is this unity that has got to be learned.
0: ఆ యూనిటీ ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉంటుండాలి.
1: అండ్ దిస్ యూనిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఆ యూనిటీని మీరు యూనిటీగా భావించుకోండి.
1: అండ్ గో బై దిస్ యూనిటీ.
0: అది కేవలం ప్యూరిటీగా తీసుకోకూడదు.
1: అండ్ యూ కెనాట్ సింప్లీ లిమిట్ టు దట్ ప్యూరిటీ అలోన్.
0: అనేక మంది నూరుల సంవత్సరాలంతా కూడా బ్రతుకుతున్నారు.
1: అండ్ పీపుల్ లివ్ లాంగ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్.
0: కానీ ఈ 100 ఇయర్స్ కూడా భిన్నంగా భావిస్తున్నారు, కానీ ఏకంగా భావించుకోవటం లేదు.
1: ఆల్ దిస్ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ డ్యుయాలిటీ.
0: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకువెళ్ళాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బ్రష్ అసైడ్ దిస్ డ్యువాలిటీ.
0: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువాలిటీ.
0: ఈ నాన్ డ్యువాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
1: ద వన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ నాన్ డ్యువలిజం, నాన్ డ్యువలిస్టిక్ స్టేట్, యూ ఆర్ ఎ ట్రూ మ్యాన్.
0: డ్యువలిజం ఉన్నంత వరకు కూడా మీరు ఒక హ్యూమన్.
1: సో లాంగ్ దిస్ డ్యువాలిటీ ఈస్ దేర్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: Animal.
1: You are just even animal.
0: The duality ni manam eppudu dooram chestunnamo appude manam humanity.
1: The moment you rise above this duality, you belong to humanity.
0: Ee humanity ni meeru sampadinchukondi.
1: Be worthy of this humanity.
0: Aa humanity kudanu mee ende untunnadi.
1: That humanness is within you.
0: Kaliku meeru unity ni sampadinchukoni
1: with this unity,
0: appudu meeru bhinnatvam anetundi dooram chestukoni,
1: being away from this plurality,
0: ఏకత్వంలోనే మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: Enjoy the bliss in unity or oneness.
0: Unity is divinity.
1: This unity is the real divinity.
0: ఆ డివినిటీ ఎక్కడుంది?
1: From that divinity,
0: మీ అందే ఉంటున్నది.
1: Is in you.
0: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడా యూనిటీ మీకు కనిపించదు.
1: So long you are dual minded, you can never visualize unity.
0: ఏకత్వాన్ని మీరు భావించి
1: consider this non duality,
0: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
1: develop this unity,
0: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
1: Achieve this oneness unity all over this world.
0: ఈ ఏకత్వం అనేటువంటిదే,
1: this unity,
0: నిజమైన purity
1: is the true purity.
0: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
1: And this purity is the true love.
0: ఆ లవ్ అనేటువంటిది ఒకదాని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
1: When once you have this, the center, the being, love, you will understand all the rest.
0: కానీ ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
1: At an appropriate time, Bhagavan will explain all the details.
0: కేవలం లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: With all the worldly attachment, how do you expect to attain divinity?
0: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
1: therefore give up this attachment,
0: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
1: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashanthi.

0: individual desiring liberation is selfish? Is it justifiable to work for one's own liberation? In fact, to alleviate the suffering of other people, rendering service to others, is the true quality of an individual, a human being.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavuni yokka parama lakshyamu satyam.
0: The supreme aim of man is truth.
1: Ye deshamaina kani, ye kalamaina kani, manavuniga avatarinchinatuvanti prati vyaktiki kudanu ee jagattunandu parama lakshyamu satyame.
0: Be that any country, at any point of time, for everyone who is born in this world, truth is the primary objective of life.
1: Itti satyanni gurtinche nimittamai anadi kalam nundi kudanu aneka rakamainatundi prayatnamulu salputu vacharu.
0: Many of the attempts were made in the past have been investigated to know the truth since then.
1: Kani evaru diniyandu tagina phaltanni pondaledu.
0: In fact, none of the attempts fructified.
1: Bharatiya samskruti yandu matrudevo bhava pitrudevo bhava ee rendu bharatiya samskrutiki oka vidhamainatundi stambhamulu.
0: There are two pillars for the culture of Bharat. One is matrudevo bhava, mother is God. The second, pitrudevo bhava, father is God.
1: Itti pavitramainatundi stambhamulanu ee naadu evaru nilabettukuntunnaru?
0: Who are upholding these two sacred pillars today?
1: Ee rendu stambhamulu tattvam aneetvanti yokka padamulaku sariyaina saati padamulu.
0: These two pillars also stand for two principles, tat and tvam.
1: Ee pavitramainatundi sutramulanu ee naadu manavudu artham chesukovatam ledu.
0: These sacred principles are not understood by the modern man.
1: Anadi kalam nundi vedam andinchetundi phaltam emiti?
0: What is it that the Veda has been passing on from generation to generation?
1: Adiye anandam.
0: That is the bliss.
1: Ee anandam annatundi bahya prapanchamunandu kanaradu.
0: The bliss is not available in the outer world.
1: Bahya prapanchamunandu manam pondalemu.
0: You cannot acquire it outside.
1: Kanuka పవిత్రమైనటువంటి ఆనందమును పొందే నిమిత్తమై అనాది కాలము నుండి కూడాను వేదమును ఉచ్చరిస్తూ పవిత్ర ప్రబోధ ప్రచారము చేస్తూ జగత్తును ఉద్ధరిస్తూ వచ్చారు కొంతమంది.
0: సమ్ హ్యావ్ వర్క్డ్ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వేద బై చాంటింగ్ వేద టు అబ్టైన్ అండ్ టు అక్వైర్ ద సీక్రెట్ బ్లిస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: ఈ పవిత్రమైనటువంటి వేదమునందు అనాది సన్నిహితమైనటువంటి యొక్క సంబంధంతో కూడిన దివ్యత్వం కూడాను మిళితమై ఉన్నది.
0: ద సీక్రెట్ వేద కంటైన్స్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: ముఖ్యముగా మానవునకు అత్యవసరమైనటువంటిది నిత్య జీవితంలో శాంతి భద్రతలు.
0: The most essential things in the daily life are the two. One is peace, the other is security.
1: Ee shanti bhadratalu ekkada nundi vastunnavi? Evaru andistunnaru? Deeni yokka swasthanam emiti?
0: Where are they available? Who will pass them on to you? Where can you get them?
1: Anniyulu kudanu prithbhavam nundi vastunnayi.
0: They are all out of one's own feelings of the heart.
1: హృదయం నుండి ఆవిర్భవించినటువంటివే కాని అన్యులు అందించినటువంటివి కాని మరొక ప్రదేశం నుండి అందుకునేటువంటివి కాని కాదు.
0: They could be obtained from one's own heart, not from anybody else from outside.
1: వేదములో లేనటువంటి యొక్క దీని ఎవ్వరు కూడా బోధించడానికి వీలు కాదు.
0: It is not possible for anybody to teach anything which is not mentioned in Veda.
1: ఎవ్వరు కూడా ఈ సత్యమును కాని ఈ శాంతి భద్రతలు కాని బోధించుటకు వీలు కాదు.
0: It's not possible to explain in depth the principles of truth, peace and security
1: Vedamalo
0: by anybody.
1: అనంతమైనటువంటి యొక్క రహస్యములు ఉంటున్నవి.
0: Veda has infinite number of secrets.
1: అది అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను వర్ధిల్లుతున్నది.
0: It mentions the smallest of the small and the biggest of the big.
1: ఆత్మతత్వాన్ని గుర్తించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నది?
0: If anyone asks you, where is this self, Atma?
1: దీనికి కూడాను వేదమే సరైన జవాబు అందిస్తూ వచ్చింది.
0: Veda gave appropriate correct answer to this question.
1: వేదము తీర్చినటువంటి సమస్యలు ఒక్కటి కూడాను జగత్తులో కానరావు.
0: In this world, there are no other questions which are not answered.
1: సర్వ సమస్యలకు కూడాను వేదము పరిహారం గావిస్తూ వచ్చింది.
0: Veda has solution to all problems.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఈనాడు ఈ దినము పేరు ఏమి అని ప్రశ్నించినప్పుడు గురువారం అంటున్నాం.
0: If anyone asks you what is this day, you say today is Thursday.
1: ఈనాడు డేట్ ఏమిటి అంటే ఐదు ఐదు నంబర్ అంటాము.
0: And you also mention the date 5th.
1: అక్టోబర్ ఐదవ తేదీ అంటారు.
0: You say this is 5th of October.
1: ఇది నీకు ఎట్లా తెలిసినది?
0: How do you know?
1: కేవలము ఒక సిద్ధాంతం రాసినటువంటి యొక్క పంచాంగం ద్వారానో లేక క్యాలెండర్ ద్వారానో ఇది నీకు బోధపడింది.
0: You could make it out on the basis of almanac made by an expert or based on a calendar.
1: దేవుడు అన్నది, జీవుడు అన్నది, ప్రకృతి అన్నది, పరమాత్మ అన్నది, జీవాత్మ అన్నది, ఇవన్నీ కూడాను కేవలము ఈ క్యాలెండర్లో చెప్పినట్టుగా వేదము నందు అన్ని కూడాను ఉచ్చరిస్తూ వచ్చింది.
0: Veda mentioned clearly who God is, who is the individual, who is Purusha, the cosmic form, what is this nature, Prakriti, the individual soul and the cosmic soul very clearly.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, మేటి వస్తువునందున మేటి ఎగుచు, అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మ ఎగును.
0: Smaller than that of an atom, bigger than that of the cosmos, is the nature of the self, which is Atma, the Brahman.
1: దీనిని అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: This is what is said. Smaller than the microcosm, bigger than the macrocosm.
1: అట్టి అతి సూక్ష్మమైన అతి ఘనమైన దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా బోధించగలరు?
0: Who can explain this subtlest of the subtle, most magnificent of the bigger one in a clear way?
1: ఎక్కడ చూచినను వ్యాపించినటువంటి ఆత్మతత్వాన్ని ఒక ప్రదేశంలో నిరూపించడానికి ఎవరికి సాధ్యము?
0: To whom is it possible to explain this all-expansive, all-pervading principle of the self?
1: కేలమును వేదమును విచారించి పరిశీలించి పరిశోధించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి అర్థములు మనకు బోధపడతాయి.
0: Clear understanding, inquiry, investigation along the principles of Veda will make you obtain answers.
1: అంధునకు సూర్యుడు ఎంత ప్రకాశిస్తూ ఉండినప్పటికీ ఏ పదార్థాన్ని కూడా చూడలేడు.
0: A blind man cannot see anything though sun is shining brilliantly.
1: అదే విధముగా సర్వము ప్రత్యక్షంగా ప్రపంచములకు గోచరిస్తూ ఉండినప్పటికీ నాస్తికుడైనటువంటి వాడు, విశ్వాసము లేనటువంటి వాడు అన్నింటికి విరుద్ధంగానే చూస్తుంటాడు.
0: Though things are quite perceptible, direct, available for direct perception in this world, an atheist still denies.
1: Yad bhavam tad bhavati.
0: As is the feeling, so is our experience.
1: Yad drishyam tannasyam.
0: What all that you see is sure to vanish.
1: ఏది చూస్తున్నామో అదంతా మరుక్షణంలో మారిపోతుంది.
0: ఆల్ దట్ యు సీ విల్ చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
1: కనుక నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు డెవలప్ ట్రూ లవ్.
1: కేవలం ప్రేమ అనగా ప్రకృతి యందు సామాన్యంగా అనుభవించేటువంటి యొక్క ఈ ప్రేమలు కాదు.
0: The true love does not mean the kind of love we have towards the world.
1: తత్ఫలమునందు ఎట్టి మాలిన్యము లేకుండా మాలిన్య రహితమైనటువంటి యొక్క చిత్తభ్రాంతిని మాత్రమే ప్రేమ అని చెప్పడానికి వీలవుతుంది.
0: దట్ విచ్ ఇస్ అనలాయిడ్, దట్ విచ్ ఇస్ అన్పొల్యూటెడ్, దట్ విచ్ ఇస్ నాట్ డెల్యూటెడ్ ఇస్ ట్రూ లవ్.
1: అది సహజంగా ఆవరించేటువంటిది.
0: ఇట్ ఒరిజినేట్స్ ఇన్ ఎ నేచురల్ వే.
1: కల్పితంతో ప్రవేశించేటువంటిది కాదు.
0: యు కెనాట్ మేక్ ఇట్ ఆర్టిఫిషియల్.
1: నదులు ఏ విధంగా సహజంగా సముద్రంలో చేరుటకు ప్రయత్నిస్తుంటాయో,
0: జస్ట్ ఎస్ రివర్స్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు మర్జ్ ఇన్ మైటీ ఓషన్,
1: క్రీపర్స్ వృక్షమును అల్లుకొనుటకై ఏ సహజంగా ప్రయత్నిస్తూ ఉంటాయో,
0: జస్ట్ ఎస్ ద క్రీపర్స్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు క్లైంబ్ అరౌండ్ ద ట్రీస్,
1: నక్షత్రములు ఏ విధంగా ఆకాశంలో సంచరించుటకు ప్రయత్నిస్తుంటాయో,
0: యాజ్ ద స్టార్స్ గ్లిటర్ ఎట్ నైట్ ఇన్ ద స్కై,
1: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ కూడాను పరమాత్ముని పైన ప్రసరిస్తూ ఉంటాది.
0: ద హ్యూమన్ లవ్ ఆల్సో షుడ్ ఫ్లో టువర్డ్స్ గాడ్.
1: దీనికి ఒక కారణం కాని, దీనికి ఒక కర్మలు కాని, దీనికి ఒక ఉద్దేశం కాని, దీనికి ఒక నియమం కాని ఏది లేదు.
0: ఫర్ ద లవ్ టువర్డ్స్ గాడ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్, నార్ ఎ స్పెసిఫిక్ యాక్షన్, నార్ ఎ మోటివేషన్, నార్ ఎ డిసిప్లిన్ ఎయిదర్.
1: కర్మ ఫలరహితమైనటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ దట్ లవ్ ఈస్ సెల్ఫ్లెస్, ప్యూర్ అండ్ అన్సలీడ్.
1: ప్రేమ డైరెక్ట్ గా కూడా దైవం వైపున మరలుతుంది.
0: ద లవ్ విల్ టేక్ యూ డైరెక్ట్లీ టువర్డ్స్ గాడ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ఒక కల్పిత ప్రేమలు ఫోర్స్ తో బయలుదేరుతాయి.
0: వెరస్ ద వరల్డ్లీ ఆర్టిఫిషియల్ లవ్ విల్ హ్యావ్ దేర్ ఆరిజిన్ ద ఫోర్స్.
1: హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమకు ఇది కేవలము ఒక విధమైనటువంటి కల్పితమైనటువంటిది కాదు.
0: లవ్ దట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్.
1: అది సోర్స్, నాట్ ఫోర్స్.
0: లవ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ నెవర్ ద ఫోర్స్.
1: ప్రేమ డైరెక్ట్ గా కూడా భగవంతుని వైపున మరలుతుంది.
0: లవ్ విల్ టేక్ యూ డైరెక్ట్లీ టు గాడ్.
1: కానీ ఈనాటి మానవుడు తమ తమ ప్రేమలను భగవంతుని వైపున మరల్చుటకు అనేక విధమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
0: But modern man is making an attempt in several possible ways.
1: సాధనల చేత లభించేటువంటి ప్రేమ ఇది సత్య ప్రేమ కాదు.
0: The love that you get out of practices is not true.
1: ఇది కల్పితమైన ప్రేమ.
0: It is artificial.
1: ఇది ఏ పాండవాకృతిని యందు పరిపక్వమై ఉండేటువంటిది.
0: This was quite ripe and mature enough in Pandavagraja Dharmaja.
1: ధర్మజనకు
0: to Dharmaja
1: తన పత్నిని పరాభము గావించేటువంటి సభ ఎందు కూడాను,
0: వెన్ హిస్ వైఫ్ వాజ్ హ్యూమిలియేటెడ్ ఇన్ అన్ ఓపెన్ కోర్ట్,
1: ఎట్టి మనసును చెలించక
0: హిస్ మైండ్ ఇన్ వేవ,
1: మనసంతా కృష్ణుడిపైనే పెట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ మైండ్ రివాల్వ్ అరౌండ్ కృష్ణ.
1: ఉప పాండవులను సంహరించినప్పుడు,
0: వెన్ ఉప పాండవస్ వర్ కిల్డ్,
1: అశ్వత్థామ గొంతుడు కోసినప్పుడు కూడా,
0: వెన్ అశ్వత్థామ
1: నిశ్చలమైన నిర్మలమైన అక్రోధమైనటువంటి యొక్క ఆనంద మనస్సుతో భగవంతుని చింతిస్తూ వచ్చాడు.
0: ఇన్ దోస్ టైమ్స్ వెన్ పాండవస్ వర్ కిల్డ్ బై అశ్వత్థామ, ధర్మజ మెయింటైన్ ద స్టేట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్, ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అండ్ ద ప్యూర్ స్టెడీనెస్ ఇన్ కృష్ణ.
1: ఇంకా ఎన్నెన్నో విధమైనటువంటి బాధలు కలిగినాయి.
0: హి సఫర్డ్ ఇన్ వెరీ మెనీ వేస్.
1: భీముణ్ణి అనేక విధములుగా కట్టి పామునున్నటువంటి యొక్క నదిలో వేసి అతని అనేక హింసలు పెట్టారు.
0: ఇన్ ఫ్యాక్ట్ భీమ వాజ్ పుట్ టు సఫరింగ్. హి వాజ్ అలౌడ్ టు బి బిటెన్ బై స్నేక్స్.
1: చూస్తూ కూడాను ధర్మజుడు ప్రశాంతంగా ఉండినాడు.
0: వాచింగ్ ఆల్ ద సినారియో ఆఫ్ ద డిఫికల్టీస్ ధర్మజ మెయింటైన్ దట్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: కష్టములకు కృంగక, సుఖములకు పొంగక, సుఖదుఖములకు అతీతమై నిజమైనటువంటి భగవత్ సత్వాన్ని కోరాడు.
0: It only means he thought of the divinity which is neither elated nor frustrated, maintaining equanimity in both times of pleasure and pain.
1: ఈ నిత్య సత్యం చేతనే నిశ్చలమైన బుద్ధి వల్ల స్థిరమైనటువంటి మనసు ఏర్పడుతుంది.
0: Because of this eternal truth, one can have a steady mind.
1: మనసుకు బుద్ధి అతీతమైనటువంటిది.
0: And the intellect, buddhi, is beyond the mind.
1: బుద్ధి యొక్క చిత్తవ శుద్ధి చేత మనసు కూడాను పరిశుద్ధమైనటువంటి పవిత్రతను పొందుతుంది.
0: Basing on the purity of the intellect, the purity of the mind as well could be maintained.
1: ఈ విధమైనటువంటి సాధనలు మనం చేయాలి.
0: We have to undertake such spiritual practice.
1: ఏ ధ్యానము, ఏ జపము, ఏ తపము ఇవి కాదు.
0: Not simply meditation or chanting or repetition.
1: చిత్త శుద్ధి జ్ఞాన సిద్ధి.
0: The purity of the mind, chitta shuddhi, gives you jnana siddhi, acquisition of
1: jnana wisdom. Jnana siddhi kaliginappude manasu achanchalamainatundi sthitilo untadi.
0: The moment you acquire this wisdom, the mind would be steady.
1: Ee paristhitini andukunnatundi vaadu dharmajudu.
0: Dharmaja attained that state.
1: Ee vidhamainatundi bhaktulu ఎందరో ఉంటున్నారు జగత్తునందు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ మెనీ డివోటీస్.
1: కొందరు కష్టములకు పొంగిపోతుంటారు, కొందరు సుఖములకు పొంగిపోతుంటారు.
0: సమ్ ఆర్ డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్, సమ్ టర్న్ ఈగోయిస్టిక్.
1: ఎంతటి గొప్ప భక్తుడైనప్పటికీ కష్టములు వచ్చేటప్పటికీ తాను చాలా పరితపిస్తుంటాడు.
0: వన్ మే బి గ్రేట్ ఇన్ డివోషన్ యెట్ హీ ఫీల్స్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈ పరివర్తనకు సమత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: ఏది చేసినా, ఏది కలిగినా మన యొక్క ఆత్మభావంతోనే ఇవి జరుగుతున్నాయని సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ హ్యాపన్, వాట్ ఎవర్ దట్ మైట్ దట్ కుడ్ పాసిబిలీ డన్ ఈస్ డ్యూ టు అవుట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ నాలెడ్జ్.
1: ప్రతి చిన్న పని కూడాను ఆత్మదీనితోనే జరుగుతూ ఉంటున్నాయి.
0: ఎవ్రీ tiny task is accomplished by the self knowledge.
1: Kanuka ee self knowledge mana nityamainatundi yokka vishwasamu dudamainatundiga undali.
0: We have to strengthen our faith in this self knowledge.
1: Atti samayamlonde atma tattvam manaku artham avutundi.
0: Then we can know in true sense the self knowledge.
1: Kanuka atma tattvam anaga chaitanya shaktiye.
0: This self knowledge is awareness.
1: Ee chaitanyam anetundi ekkada untundadi?
0: Where is it?
1: అవేర్నెస్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ అవేర్నెస్?
1: తెలుసుకోవటము.
0: ఇట్స్ ఓన్లీ అండర్స్టాండింగ్.
1: కాదు కాదు.
0: నో నో.
1: పరిపూర్ణ అండర్స్టాండింగ్.
0: ఇట్ ఈస్ టోటల్ అండర్స్టాండింగ్.
1: ఇప్పుడు ఇది ఉంటుండాలి.
0: హియర్ లైస్ ద క్లాత్.
1: ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
0: ఇఫ్ భగవాన్ ఆస్క్ యూ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్ ఈస్ పీస్ ఆఫ్ క్లాత్.
1: ఇది ఏమిటి అని అడిగినప్పుడు మీరు ఒక హ్యాండ్ కర్చీఫ్ అంటారు.
0: వెన్ భగవాన్ స్ప్రెడ్స్ ఇట్ యూ సే ఇట్ ఈస్ కర్చీఫ్.
1: అనగా పూర్ణ స్వరూపాన్ని చూచినప్పుడే ఇది కర్చీఫా లేక పీస్ ఆఫ్ క్లాత్ అని నిర్ణయించడానికి వీలవుతుంది.
0: యూ కెన్ డిసైడ్ ఇట్స్ ఎ కర్చీఫ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ.
1: ఈనాడు మానవునికి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి ఎప్పుడు కూడా కలగటం లేదు.
0: ఇన్ టుడే ఇన్ మ్యాన్ దేర్ ఇస్ నో కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: పరిపూర్ణ విశ్వాసం లేకపోవడం చేతనే పరిపూర్ణ జ్ఞానం లభించటం లేదు.
0: యాజ్ హి హస్ నో టోటల్ ఫెయిత్ హి డజంట్ హావ్ టోటల్ నాలెడ్జ్.
1: నిరంతరం కూడా అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్. ఈ విధంగా కూడా ఎగరటం దుంకటం జరుగుతూ ఉంటుండాలి.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్.
1: ఇది భక్తుని తగినటువంటి లక్షణం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోట్.
1: ఇలాంటి వాడు,
0: సచ్ పీపుల్,
1: వ్యక్తి మోక్షంబు కోరుట స్వార్థమగునే.
0: సచ్ ఎ పర్సన్ డిజైరింగ్ లిబరేషన్,
1: ఇది కేవలం స్వార్థం కాదా?
0: ఇస్ ఇట్ నాట్ సెల్ఫిష్నెస్?
1: భగవంతుడా నాకు మోక్షాన్ని ఇచ్చేయి.
0: ఓ గాడ్ గ్రాంట్ మీ లిబరేషన్.
1: నీ ఒక్కడేనా ఈ భగవంతునికి?
0: Are you that important?
1: అందరూ భగవంతుని ప్రతిబింబమే కదా.
0: ఆల్ ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్.
1: భగవంతుడు బింబము, ప్రకృతి ప్రతిబింబము.
0: గాడ్ ఈస్ ది ఆబ్జెక్ట్, ద నేచర్ ఈస్ ఇట్స్ రిఫ్లెక్షన్.
1: కనుకనే రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్నింటి ఎందుకు ఏకత్వాన్ని భావించాలి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, రిఫ్లెక్షన్, రియాక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక
0: సో
1: ప్రతి మానవుని ఎందుకు స్థిరచిత్తం అనేటువంటిది లేకపోవటం చేతనే తన స్వార్థాన్ని తాను ఆశిస్తూ ఉన్నాడు.
0: బికాస్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ద మైండ్ ఈస్ అబ్సెంట్, వన్ టర్న్స్ సెల్ఫిష్.
1: కనుక మానవుడు ఒక సమత్వమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: మ్యాన్ షుడ్ డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: తన యందు సహజంగానే ఉన్నది
0: It's quite natural, immanent in him.
1: అది ఎక్కడ నుంచినో వచ్చి చేరేటువంటిది కాదు.
0: It is not obtained from outside.
1: స్థిరచిత్తం అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This equal mindedness is very important to every man.
1: కానీ అనేక విధములైనటువంటి చింతన చేసి అనేక వస్తువులపైన ఈ మనసును ప్రసరింపజేసి అనేక వాంఛలతో ఈ మనసును నింపుకొని క్రమక్రమేణ తాను అస్తవ్యస్తమైపోతున్నాడు.
0: Man is carried away by the varied nature, varied objects and different desires, and therefore he lands up in confusion.
1: ఇది ఏ విధంగా ఉంటుందది దీని కలరు?
0: What is the color of the kerchief?
1: ఇది దీని కలరు white, pure white.
0: The color of the kerchief is pure white.
1: ఇది దీని సహజము.
0: It is a natural color.
1: కానీ మనం ఉపయోగించుకొని
0: as you make use of it,
1: దీనిపైన దానిపైన అంతా కూడా దీన్ని ఒక పని చేసిన చేత
0: as you make use of it,
1: ఇది కేవలం మలినమైపోతుంది.
0: It becomes dirty.
1: ఇది కల్మషమైపోతుంది.
0: It gets spoiled.
1: అప్పుడు దీనికి రంగు కూడాను మారిపోతుంది.
0: And its original color changes.
1: ఈ రంగు మారిపోవడానికి కారణం ఏమిటి?
0: Why has it changed its color?
1: నీ ఉపయోగించుకునేటువంటి విధానం లోపల వచ్చి చేరినటువంటి డస్టే.
0: Because of the use, constant use, it made it dirty.
1: కనుకనే విలువలు తగ్గిపోవడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason for the value that is being lost?
1: ఈనాటి మానవుడు పుట్టినప్పుడు పరిశుద్ధమైనటువంటి హృదయము.
0: Man at the time of birth had pure heart.
1: స్వచ్ఛమైనటువంటి అపరంజి బంగారు.
0: It's pure shining gold.
1: కానీ క్రమక్రమేణా పెరుగుతూ రాగా
0: as he grows day by day,
1: దీనిపైన కొంత రాగిని చేర్చుకుంటున్నాం.
0: Some copper is mixed in this gold.
1: ఈ వాంఛ ఆవాంఛ అనేటువంటి రాగిని చేర్చుకుంటున్న కాపర్.
0: The desires constitute the copper added to the gold.
1: ఇంకా కొంతకాలం అయిన తర్వాత
0: after some time
1: దాని పిత్తాడు చేర్చుకుంటున్నాం బ్రాస్.
0: The brass is also mixed.
1: ఇంకా కొంతకాలం అయిన తర్వాత కొంచెం వెండిని చేర్చుకుంటున్నాం.
0: Some silver is also added.
1: ఈ విధంగా అనేక మాలిన్యములు చేరిపోవటం చేత ఏమైపోయింది?
0: What happens because we combine, mix all these metals?
1: వెలకుడను తగ్గిపోయింది.
0: The price of the gold comes down.
1: ఎందుకనికి ఇది స్వచ్ఛమైన బంగారు కాదు.
0: Because it is not pure gold.
1: కనుకనే దీనికి విలువ కూడా తగ్గిపోయింది.
0: Its value also comes down.
1: Shining కూడా తగ్గిపోయింది.
0: It cannot shine brilliantly.
1: అదే విధంగానే ప్రతి మానవుని యందు ఉండినటువంటి ఆత్మతత్వము నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: సిమిలర్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ ఎవర్ షైనింగ్ అన్పొల్యూటెడ్ అన్అలాయిడ్ ఇమోటల్ అండ్ నెక్టరైజ్డ్.
1: ఈ ప్రాపంచ విషయవాసన అనేటువంటి ఒక సంసారము అనేటువంటి కాపం చేర్చుకునేటప్పటికి దీని రంగు మారిపోయింది.
0: ఇట్ గాట్ అడల్టరేటెడ్ బికాస్ బై మిక్సింగ్ విత్ కాపర్ ద సెన్సువల్ ప్లెజర్. తర్వాత
1: ఉద్యోగము అనేటువంటిది ఇంకొక పిత్తాడు చేర్చుకునేటప్పటికి దీని రంగు మరింత మారిపోయింది.
0: ది ఎంప్లాయ్మెంట్ ఈస్ ద బ్రాస్ దట్ పొల్యూట్స్ ఇట్ ఫర్దర్.
1: ఇంకా పిల్లలు అనేటువంటి వాంఛలు చేరేటప్పటికి ఇంక పూర్తి పిత్తాడిగా మారిపోయింది.
0: డిజైర్స్ మేక్ ది చిల్డ్రన్ దట్ ఆల్సో డైల్యూట్ ఇట్ ఫర్దర్.
1: ఈ విధంగా దీని యొక్క విలువను తగ్గించుకునేది ఎవరు?
0: అండ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిమినిషింగ్?
1: ప్రకాశాన్ని క్షీణింపజేసేది ఎవరు?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ లాస్? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
1: కనుకనే ప్రతి దానికి కూడా మానవుడు విలువ తగ్గిపోతుండాలి.
0: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ది వాల్యూ హాస్ కమ్ డౌన్.
1: ఈనాటి మానవుడు అనిపించుకునేటువంటి పొలంలోందు మానవతా విలువలే కనిపించటం లేదు.
0: దో వీ కాల్ అవర్ సెల్స్ ఎ హ్యూమన్ బీయింగ్, వీ డోంట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలు మానవంతోనే ఆవిర్భవించాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఫైండ్ దర్ బర్త్ అలాంగ్ విత్ ద బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: వచ్చి చేరినటువంటివి కాదు.
0: దే హావ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అలా వచ్చి ఉండినటువంటి ఒక మానవత్వమును మనం మర్చిపోతున్నాం.
0: We are forgetting the human values.
1: మర్చిపోవటమే కాదు, దురాశల చేత అనేక రకమైనటువంటి యొక్క వాంఛలు చేర్చుకుంటున్నాం.
0: Not only forgetfulness, we also entertain limitless desires.
1: సత్యము అనేటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క వస్తువు లోపల అసత్యమైనటువంటిది ప్రవేశిస్తుండాలి.
0: In that pure unsullied truth, the falsehood finds a place.
1: కాలు వేసిన చోటంతా కూడా అధర్మం అయిపోతుండాలి.
0: Wherever he steps, it is full of unrighteousness.
1: కన్ను తెరిచి చూసినదంతా కూడా కేవలము ఒక దృష్టి మార్పు వచ్చేసింది, దృష్టి దోషం ఏర్పడుతుండాలి.
0: అండ్ వాట్ ఎవర్ హీ లుక్స్ ఎట్ ద లుక్ బికమ్స్ డిఫెక్టివ్.
1: తలచినటువంటి బుద్ధి అంతా కూడా కేవలము వికారంగా మారిపోతుండాలి.
0: ఆల్ థాట్స్ ఆర్ పర్వర్టెడ్.
1: కనుకనే ఈ విధంగా ప్రతి ఒక్క పవిత్రతను మనమే పాడు చేసుకుంటున్నాం.
0: వీఆర్ స్పాయిలింగ్ దిస్ వెరీ శాంక్టిటీ ఆర్ సీక్రెట్.
1: కనుక మానవతా విలువలు మన యందు ఉండినప్పటికీ ఆ విలువలను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: Though human values are latent in us, we are not able to know them.
1: మానవుడై పుట్టి మానవత విలువలే లేకుండా తాను మానవుడు ఎట్లా కాగలడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ వాల్యూస్ ఎ హ్యూమన్ బీయింగ్
1: పలుకు వచనములు చేయు పనులు మూడింటి యొక్క ఏకత్వంతో లేకుండా ఉంది.
0: దేర్ షుడ్ బి కంప్లీట్ యూనిటీ బిట్వీన్ ది థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఏది తలచనో ఏది పలికనో అది చేయలేకపోతున్నాడు.
0: వాట్ ఈస్ దట్ ఈస్ థాట్ ఓవర్ వాట్ ఈస్ డిక్లేర్డ్ ఈస్ నాట్ యాక్టెడ్ అపాన్.
1: మనస్సు ఒకవైపున తలంపు మరొక వైపున చేయటం ఇంకొక వైపున.
0: మైండ్ ఈజ్ ఆన్ వన్ సైడ్
1: దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ఎ వికెడ్ మ్యాన్ ఇన్ హూమ్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ యాక్టివేరియన్.
1: మనస్ ఏకం వచస్ ఏకం కర్మన్ ఏకం మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ హ్యాస్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ యూనిటీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: నిరంతరం కూడా మహాత్ముడు కావాల్సినటువంటి మానవుడు దురాత్ముడుగా మారిపోతున్నాడు.
0: ఎ మ్యాన్ హూ షుడ్ బి ఎ మహాత్మా నోబుల్ హ్యాస్ బికమ్ దురాత్మ వికెడ్.
1: కారణం
0: ద రీజన్
1: తన యొక్క ప్రవర్తనే దీనికి మూల కారణం.
0: హిస్ బిహేవియర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: తన వరకు నడకనే దీనికి మూల కారణం.
0: హిస్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి పవిత్రతను మనం చక్కగా ఉపయోగించటం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది శాంక్టిటీ బిహైండ్.
1: ఆ విధమైనటువంటి భావాన్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు జగత్తంతా పరిశుద్ధంగానే ఉంటాయి.
0: వెన్ వి ప్యూరిఫై అవర్ థాట్స్ ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు బి సేక్రెడ్.
1: ప్రపంచంలో ఎట్టి దోషములు లేదు.
0: ద వరల్డ్ ఇస్ నాట్ డిఫెక్టెడ్.
1: అనేక మంది చెప్తుంటారు,
0: మెనీ సే,
1: స్వామి
0: స్వామి
1: ఈ ప్రపంచం ఎంత మారిపోతుండాలి.
0: హౌ ద వరల్డ్ ఇస్ చేంజింగ్.
1: దిన దినానికి దుర్మార్గం పెరిగిపోతుండాలి.
0: వికెడ్నెస్ ఇస్ రాంపెంట్.
1: ఇది ఎప్పుడు చక్కబడుతుంది?
0: వెన్ ఇట్ విల్ బి ఆల్ రైట్
1: అని అంటుంటారు.
0: దే క్వశ్చన్ భగవాన్.
1: ఏమీ పెరగటం లేదు, తరగటం లేదు.
0: ఇట్స్ నైదర్ ఇంక్రీజింగ్ నాట్ డిక్రీజింగ్.
1: ఈ దుర్మార్గం ఎక్కడి నుంచినో వచ్చి పెరగటం లేదు, తన నుంచినే వచ్చినాయి.
0: ద వికెడ్ మ్యాన్ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ ప్లేస్.
1: ఇలాంటి దాంట్లో మనం వాదోపవాదములు వేస్తే ఎంత చెడిపోము.
0: By arguing like this, you get spoiled.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: మా రమణ రావు అడుగుతున్నాడు, స్వామి మధ్య మధ్య ఈ ఉపన్యాసములో స్వామి యొక్క నిత్య జీవితంలో బాల్య జీవితాన్ని అప్పుడప్పుడు కొంచెం చేర్చినట్టే మాకు వినడానికి ఎంతో ఆనందం ఇస్తుంది అన్నాడు.
0: రమణ రావు టోల్డ్ భగవాన్, స్వామి, ఇన్ బిట్వీన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ యువర్ డివైన్ డిస్కోర్స్ ఇఫ్ యూ మెన్షన్ యువర్ చైల్డ్హుడ్ ఆల్ డివోటీస్ విల్ బి వెరీ హ్యాపీ.
1: మంచికి చెడ్డలు వెంటాడుతూనే ఉంటాయి.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ నెసెసర్లీ ఫాలో.
1: మంచికి చెడ్డ వెంటాడకుండా మంచితనం బయటికి రాదు.
0: వితౌట్ ఎనీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ ద గుడ్ కెనాట్ షైన్.
1: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
0: The pain and pleasure are intermixed.
1: దీని విడతీయ ఎవ్వని వశము కాదు.
0: It is impossible for anybody to separate.
1: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: Happiness doesn't lie separate.
1: కష్టము ఫలించినేని సుఖం బటందురు.
0: The fructification of the difficulty is the pleasure.
1: ఈ కష్టం పోలేదు, సుఖం రాలేదు.
0: The happiness has not gone.
1: సుఖం పోలేదు, కష్టం రాలేదు.
0: The pleasure has not set in.
1: ఇవన్నీ మనలోని యొక్క ప్రవర్తనల యొక్క ప్రభావమే.
0: These are all the effects based on our behavior and conduct.
1: కాని ఈనాటి మానవుడు,
0: man today,
1: ప్రకృతి యొక్క ప్రభావానికి లొంగి,
0: he submits himself to the effects of nature.
1: తన స్వభావాన్ని కోల్పోతున్నాడు.
0: He submits himself prabhava.
1: తన స్వభావాన్ని కోల్పోవుటకు ప్రకృతి యొక్క ప్రభావమే దీనికి మూల కారణము. మంచి వారి పైన ఎన్నో చెడ్డలు ఉంటాయి.
0: There are many bad things said about good people.
1: చెడ్డ వారి పైన ఎన్నో మంచి కలుగుతుంటాయి.
0: And many good things follow a bad man.
1: కాబట్టి మంచి చెడ్డలను నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: It's not possible to decide what is good, what is not done.
1: సుఖం పోలేదు, కష్టం రాలేదు.
0: The pleasure has not set in.
1: ఇవన్నీ మనలో ఉన్నటువంటి యొక్క ప్రవర్తనల యొక్క ప్రభావమే.
0: These are all the effects based on our behavior and conduct.
1: కానీ ఈనాటి

0: possible to decide what is good, what is bad.
1: 30 సంవత్సరాలకు పూర్వము
0: 30 ఇయర్స్ అగో
1: నేను సామాన్యంగా సంచరిస్తూ ప్రబోధనలు చేస్తూ ఎక్కువ ప్రచారం సరిపాను.
0: భగవాన్ వాజ్ జస్ట్ మూవింగ్ ఇన్ ద ఆర్డినరీ వే, వాజ్ ప్రాపగేటింగ్ అండ్ టీచింగ్.
1: ప్రతి సంవత్సరం కూడాను సంవత్సరం నాలుగు పర్యాయములు నేను బొంబాయి వెళ్లేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు విజిట్ బాంబే 4 టైమ్స్ ఎవ్రీ ఇయర్.
1: బొంబాయి లోపల ఎక్కడ లేని అభివృద్ధి అయిపోయింది.
0: బాంబే
1: సాయి సంస్థలు కూడా పెరిగిపోయినాయి.
0: బాంబే హాస్ గ్రోన్ అప్.
1: ఎక్కడ చూసినా సత్యసాయి సత్యసాయి సత్యసాయి అనే పేరును ప్రభావం ఎక్కింది.
0: యు హావ్ సాయిస్ నేమ్ ఎవ్రీవేర్.
1: దీనిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: ఒక హఠయోగి ఎల్ఎస్ రావు అనేటువంటి వాడు ఉండేవాడు.
0: దేర్ వాజ్ వన్ ఫెలో బై నేమ్ ఎల్ఎస్ రావు.
1: అతను ఒకనాడు ఒక పెద్ద పేపర్ లోపల ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లోపల పెద్ద పెద్ద అక్షరాల లోపల సత్యసాయి బాబా పైన ఛాలెంజ్ చేశాడు.
0: హీ హాస్ కమ్ ఫార్వర్డ్ విత్ ఎ బిగ్ ఛాలెంజ్ విచ్ వాజ్ అడ్వర్టైజ్డ్ ఆన్ ద టైటిల్ షీట్ ఇన్ బిగ్ లెటర్స్.
1: మంచి హిందూ పేపర్.
0: ఇట్ వాజ్ హిందూ పేపర్.
1: ఆంధ్రప్రభ పేపర్.
0: ఇట్స్ ఆంధ్రప్రభ.
1: ఇటువైపున తెలుగు వారు కానీ అటువైపున ఇంగ్లీష్ వారు కానీ మిగతా వారు అందరు కూడా దీన్ని చూసి చాలా కోపం పడ్డారు.
0: ఆల్ వర్ వెరీ యాంగ్రీ,
1: బాధలు పడ్డారు, విచారం చేశారు. అనేక మంది ఇక్కడికి పరిగెత్తి వచ్చారు.
0: మెనీ పీపుల్ ర్యాన్ టు దిస్ ప్లేస్.
1: స్వామి మీ పైన ఇంత ఛాలెంజ్ చేస్తుంటే మీరు ఎట్ట ఊరుకున్నారు?
0: భగవాన్ దే ఆల్ ఆస్క్ భగవాన్ స్వామి వెన్ హీస్ ఛాలెంజింగ్ హౌ ఇస్ దట్ యు ఆర్ సైలెంట్.
1: పిచ్చివాడా, తన ఛాలెంజ్ తనదే, నా ఛాలెంజ్ నాకు లేదు.
0: హీఈస్ ఓన్లీ ఛాలెంజింగ్, ఐ డోంట్ నీడ్ టు రెస్పాండ్.
1: దీనికంతా మనం ఎందుకు పరిగెత్తిపోవాలి?
0: వై షుడ్ ఐ రెస్పాండ్ టు ఆల్ దిస్?
1: చాలా బలహీనత.
0: రెస్పాన్స్ ఈస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
1: కనుకనే దీనికి మనం ఏమాత్రము జవాబు ఇవ్వకూడదు అన్నారు.
0: ఐ డోంట్ ఆన్సర్ టు హిస్
1: నేను ఇస్తామన్నారు.
0: దే సెడ్ వీల్ గివ్ ఇట్.
1: అదే రమణ రావు కూడా నేను ఇస్తాను అన్నాడు.
0: రమణ రావు ఆల్సో సెడ్ ఐ విల్ రెస్పాండ్ టు ద ఛాలెంజ్.
1: ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా చేశారు.
0: ఎవ్రీ వన్ వాస్ రెడీ విత్ అన్ ఆన్సర్.
1: బొంబాయి నుంచి నేను మెడ్రాస్ కు వచ్చాను.
0: భగవాన్ రీచ్ మెడ్రాస్ ఫ్రమ్ బాంబే.
1: మెడ్రాస్ లోపల
0: దేర్ మెడ్రాస్
1: వెంకటగిరి మహారాజా గారు.
0: వెంకటగిరి మహారాజా
1: ఆయన మండిపోతున్నాడు.
0: హి వాస్ ఫ్యూరియస్.
1: వీడు ఎవడు దుర్మార్గుడు?
0: హూ ఇస్ దట్ వికెట్
1: ఫెలో? ఈ తుచ్చమైనటువంటి బ్రతుకు, ఈ బ్రతుకు తన దీనికోసం బ్రతకడానికి స్వామిని ఉపయోగించుకుంటున్నాడు.
0: ఫర్ హిస్ లైవ్లీహుడ్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వామిస్ నేమ్.
1: వీరందరూ కూడా కేవలము ధనాశ చేతనే ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని పొందుతున్నారు.
0: ఓన్లీ టు ఎర్న్ మనీ దే టేక్ దిస్ వికెట్ పాస్.
1: నేను జవాబిస్తానన్నాడు.
0: రాజా సెడ్ ఐ విల్ ఆన్సర్.
1: నేను చెప్పాను, రాజా ఇలాంటి దీంట్లో మీరు ప్రవేశించకండి అన్నాను.
0: భగవాన్ సెడ్ రాజా డోంట్ డూ దాట్.
1: కానీ తన మనసులో పెట్టుకున్నాడు.
0: బట్ హీ కెప్ట్ ఇన్ హిస్
1: మైండ్. ఒక వారం అయిన తర్వాత
0: ఆఫ్టర్ ఎ వీక్
1: అబిస్ వెరీ లోపల పెద్ద సభను పెట్టాడు.
0: ఎ బిగ్ మీటింగ్ వాస్ హెల్డ్ దేర్ ఇన్ అబిస్
1: వెరీ. మెడ్రాస్ మాటల నుంచి ఉండేటువంటి రంగనాథ స్వామి
0: రంగనాథానంద
1: వీళ్ళని పిలిపించాడు.
0: ఇంకా
1: శుద్ధానంద, ఇంకోరు బుద్ధానంద, ఏదో ఆనందాలంతా ఉంటున్నారు. వీళ్ళందరినీ పిలిపించాడు.
0: శుద్ధానంద, బుద్ధానంద, డిఫరెంట్ ఆనంద అటెండెడ్ మీటింగ్.
1: అందరూ వచ్చారు.
0: ఆల్ అసెంబ్ల్.
1: ఋషికేశ్ నుంచి సచ్చిదానందం, బ్రహ్మానందం ఇద్దరు కూడా వచ్చారు.
0: ఫ్రమ్ ఋషికేశ్ సచ్చిదానంద, బ్రహ్మానంద ఆల్సో.
1: అందరూ దీని అందే వారు మాట్లాడుతున్నారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ స్పీకింగ్.
1: కేవలం ఓర్వలేనటువంటి వారికి ఉండేటువంటి పాడుబుద్ధులు ఇవన్నీ.
0: ఇట్స్ ఆల్ ది మెంటాలిటీ ఆఫ్ ఎ జెలస్ పర్సన్.
1: ఆ ఛాలెంజ్ ఎట్ట చేశాడంటే,
0: హౌ డిడ్ హి ఛాలెంజ్?
1: తాను బ్రతికిన చేపలు మింగుతాడట.
0: దట్ హీ వుడ్ స్వాలో ఎ లివింగ్ ఫిష్.
1: గ్లాస్ పీసెస్ మింగుతాడట.
0: దట్ హీ వుడ్ స్వాలో గ్లాస్ పీసెస్.
1: ఇంకా ఏమేమో అవంతా తాను మింగుతాడట.
0: దట్ హీ విల్ స్వాలో ఆల్ స్టఫ్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: నీటిపైన నేను నడుస్తాను
0: అన్నాడు. దట్ హీ వుడ్ వాక్ ఆన్ వాటర్.
1: ఈ విధంగా సాయిబాబా వచ్చి చేయని.
0: Let Sai Baba do like me.
1: అని ఒక పెద్ద ఛాలెంజ్ పెట్టాడు.
0: That's how he challenged.
1: నేను చెప్పాను.
0: భగవాన్ సార్
1: తాను చేసుకునేవాడు. తనకు ఆశనే ఆ చేపలు తినటము.
0: He likes to swallow fish, let him.
1: తాను ఒక యాసిడ్ తాగటము తనకు ఒక సహజమే.
0: It's quite natural for him to swallow acid.
1: నేను ఎప్పుడు ఇలాంటివి చేయటం లేదు.
0: I don't do such things.
1: దీనికి నేను సంబంధం కాదు.
0: I have nothing to do with that.
1: ఊరికే ఉండినాను.
0: So భగవాన్ remained silent.
1: కానీ రాజా గారు అన్నాడు సభలోపల మాట్లాడటం ప్రారంభించాడు.
0: రాజా స్టార్టెడ్ స్పీకింగ్.
1: రాజా గారు చక్కని ఇంగ్లీష్.
0: రాజా సెస్ గాట్ వెరీ గుడ్ ఇంగ్లీష్.
1: అతని కోపం వచ్చిందంటే ఎవ్వరూ అతన్ని దగ్గర కోలేరు.
0: వెన్ వన్స్ ఈస్ యాంగ్రీ నో బడీ కెన్ బి ఎనీవేర్ అరౌండ్.
1: పంచ ప్రాణములు కాకుండా ఇంకా పంచ ప్రాణముల యొక్క ప్రీతి.
0: హీ కన్సిడర్స్ భగవాన్ మోర్ దాన్ హిస్ లైఫ్.
1: స్వామి అంటే చాలా ప్రీతి.
0: హీ లవ్స్ భగవాన్ ఇంటెన్స్లీ.

0: ఉండేటువంటి రాజా గారు
1: సచ్ రాజా వెంకటగిరి
0: అనేక విధములుగా చెప్పడానికి ప్రయత్నించారు.
1: హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్.
0: నేను ప్రక్కన ఉంటుండి చేయబట్టి లాగుతూ వచ్చి
1: భగవాన్ వాజ్ పులింగ్ హిమ్ డౌన్.
0: అప్పుడు చెప్పాడు, పోనీ ఏదైనా ఒక్కదైనా మీరు జవాబు చెప్పండి అన్నాడు.
1: అండ్ రాజా ఇన్సిస్టెడ్, భగవాన్ అట్లీస్ట్ గివ్ వన్ ఆన్సర్.
0: నాయన కయ్యములకు కానీ నియములకు కానీ సమానత్వం అత్యవసరము.
1: భగవాన్ సెడ్ ఎయిదర్ ఫర్ ఫైట్ ఆర్ ఫ్రెండ్షిప్ వన్ షుడ్ బి ఈక్వల్.
0: రెండింటికి సమత్వం ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి ఈక్వల్.
0: అంతేకాని కయ్యం కదా నియం కదా అని చెప్పి ఒకటి ఇటు ఒకటి అటు ఉంటే ఇది బ్యాలెన్స్ తప్పిపోతుంది.
1: ఫైట్ అండ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అమంగ్ ఈక్వల్.
0: ఛాలెంజ్ వేయడానికి సరైన సమత్వం వాడి ఎందు ఉండాలి.
1: అండ్ హీ షుడ్ బి ఈక్వల్ టు ఈవెన్ టు ఛాలెంజ్.
0: ఏదో బజార్ లో పోయేటువంటి వారంతా మాట్లాడుతుంటే దానిలో అంతా నేను ప్రవేశించడము నాకు ఇష్టం లేదన్నాను.
1: భగవాన్ డజన్ వాంట్ టు ఇంటర్ఫేర్ విత్ ఆల్ దోస్ దట్ స్ట్రీట్ ఫెలోస్ దట్ టాక్ యాస్ దే లైక్.
0: అందులోపల
1: దేర్
0: మహానంద స్వామి అని ఆయన ఒక ప్రశ్న వేశాడు.
1: వన్ మహదానంద స్వామి హాస్ పుట్ ఎ క్వశ్చన్.
0: అప్పుడు నేను జవాబు చెప్పాను.
1: దెన్ భగవాన్ గేవ్ రిప్లై.
0: నాయన పశువు గడ్డి తింటుంది.
1: ద కౌ ఈట్స్ గ్రాస్.
0: పంది మలం తింటుంది.
1: అండ్ ద పిగ్ ఫీడ్స్.
0: మనిషి అన్నం తింటాడు.
1: మ్యాన్ ఫీడ్స్ ఆన్ ఫుడ్.
0: అన్నం తినేటువంటి మనిషి అన్నం తినేటువంటి మనిషి దగ్గర పోయి నేను తిన్నంత నీవు తింటావా అని ఛాలెంజ్ వేస్తే అది సమత్వం అయిపోతుంది.
1: ఎ మ్యాన్ హూ ఫీడ్స్ ఆన్ ఫుడ్ can also challenge another man. Can you eat as much of food I eat? He can challenge.
0: Annam tinneetundi naato vachi pandi maadri manam tinneetundi vaadu vachi challenge vesthe nenu etta deenni oppukuneedi.
1: A pig that feeds on fecal matter cannot challenge a human being.
0: Nen tinnanta manam nee tintaava antunnadu vaadu.
1: He says, would you eat as much as I eat?
0: నేను దీనికి ఛాలెంజ్ కాదు.
1: దిస్ నాట్ ఎ ఛాలెంజ్.
0: ఈ విధమైన జవాబు రెండు చెప్పేటప్పటికే జనాలు అందరూ కూడా చాలా ఆనందించారు.
1: దిస్ రిప్లై వాస్ గివెన్ బై భగవాన్.
0: పంది వంటి వాడు
1: హ్యాపీ.
0: పంది వంటి వాడు
1: మనం
0: తింటాడు. వాడు తిన్నంత నేను తినాలంటే ఎక్కడ తినడానికి వీలు.
1: హీస్ ఎ పిగ్ హూ ఫీడ్స్ ఆన్ ఫీసెస్.
0: మనిషికి మనసే సాక్షి.
1: ద మైండ్ ఇస్
0: మనిషికి భోజనమే సాక్షి.
1: అండ్ ఇట్స్ ద వాల్యూ.
0: పందికి మలమే సాక్షి.
1: అండ్ ద వీల్
0: గడ్డే సాక్షి.
1: అండ్ ద కౌ గ్రాస్.
0: ఈ ఆహారం దానికి రుచిగా ఉంటుంది.
1: అండ్ ఈచ్ వన్ గోస్ బై ఇట్స్ ఓన్ టేస్ట్.
0: కాబట్టి ఇలాంటి దానికి నేను ఫోన్ అన్నాను.
1: ఐ డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ సచ్
0: థింగ్స్. దినమే దీని ఎంత స్తబ్దం అయిపోయింది.
1: నెక్స్ట్ డే ది హోల్ థింగ్ చేంజ్డ్.
0: ఒక వారం లోపల
1: విత్ ఇన్ ఎ వీక్
0: తిరిగి తాను బెంగళూరుకు వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు బెంగళూరు.
0: బృందావనంకి వచ్చి నేను బృందావనంలో లేనప్పుడు నందనవనంలో ఉండేవాడిని.
1: భగవాన్ వాజ్ నాట్ దేర్ ఇన్ బృందావన్, హీ వాజ్ దేర్ ఇన్ నందనవన్ ఊటీ.
0: వచ్చేసేసి
1: హీ కేమ్ దేర్.
0: నేను ఇది క్షమించమని కోరుతాను అన్నాడు.
1: హీ సాట్ భగవాన్స్ పార్డన్.
0: నేను క్షమించమని కోరటము నేను చెప్పను, లేక దుఃఖించమని కోరటము నేను చెప్పను. నీ బుద్ధి కొద్ది నీవు చేసినావు.
1: భగవాన్ సెడ్, ఐ డోంట్ వాంట్ యూ టు సీక్ పార్డన్.
0: సత్యాన్ని గుర్తించవలసినమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి ధర్మము.
1: బట్ ద మెయిన్ ధర్మ ఈస్ టు అటర్.
0: సత్యమే మానవుని యొక్క లక్ష్యము.
1: ద ట్రూత్ ఈస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించు అన్నాను.
1: బెటర్ యూ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: తర్వాత మూడవ దినము
1: ఆన్ థర్డ్ డే
0: నీటిపైన నడచడానికి ప్రయత్నించాడు.
1: ఎల్ఎస్ రావు వాంటెడ్ టు వాక్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
0: అందరూ పెద్ద పెద్ద టికెట్స్ తీసుకున్నారు, 1,000 రూపాయలు 2,000 రూపాయలు. ఈ బొంబాయిలో వాడికే ధనం ఎక్కువే.
1: బాంబే పీపుల్ ఆర్ వెరీ రిచ్. దే పర్చేజ్ టికెట్స్ అట్ హై ప్రైస్.
0: టికెట్
1: 1,000 రూపీస్ టికెట్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సార్
0: ఎందుకు మనీ వేస్ట్ చేసుకుంటారు?
1: వై డూ వేస్ట్ యువర్ మనీ?
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెల్.
0: ఇది జరిగేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపన్.
0: మీరు కేవలం ధనం వేస్ట్ చేసుకుంటున్నారు.
1: యు ఆర్ మియర్లీ వేస్టింగ్ యువర్ మనీ.
0: సరే, అందరూ వచ్చారు.
1: All assembled.
0: ఇంకా మన సాయి డివోటీస్ గేట్ దగ్గర కాచుకుని ఉన్నారు.
1: సాయి డివోటీస్ వర్ వెయిటింగ్ ఎట్ ద మెయిన్ గేట్.
0: వేల మంది కాచుకున్నారు.
1: థౌజండ్స్ ఆర్ వెయిటింగ్.
0: కర్రలు తీసుకున్నారు.
1: ఎవర్ ఆల్ వెయిటింగ్ విత్ స్టిక్.
0: ఏం జరుగుతుందో వాడికి ఓడిపోతే వాడిని పట్టుకుని చంపాలని.
1: ఇఫ్ ఎల్ఎస్ రావు ఇస్ డిఫీటెడ్ హీ షుడ్ బి కిల్డ్ దెన్ దేర్ ఇట్సెల్ఫ్. నేను
0: టెలిగ్రామ్ ఇచ్చాను, ఎవరు దీంతో జోక్యం తీసుకోకూడదు.
1: భగవాన్ సెంట్ ఎ టెలిగ్రామ్ దట్ నోబడి షుడ్ ఇన్వాల్వ్ ఆర్ ఇంటర్ఫియర్.
0: కానీ తను అడుగు పెట్టాడు.
1: ఎల్ఎస్ రావు స్టెప్
0: వాటర్
1: గాట్ హింసెల్ఫ్ ఇమీడియట్లీ డ్రౌన్డ్ దేర్.
0: పడిపోయాడు.
1: హీ ఫెల్ డౌన్ ఇన్ ద ట్యాంక్.
0: ఇంకా అతన్ని బయటికి తీసుకురావాలంటే
1: టు టేక్ హిమ్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్
0: చాలా పోలీసులు, చాలా ప్రమాదం వచ్చింది వారికి.
1: పోలీస్ పీపుల్ సఫర్డ్ ఎ లాట్.
0: చాలా బందోబస్తు చేసి
1: విత్ ఆల్ ఆఫ్
0: ఒక కవర్ చేసినటువంటి వ్యాన్ లోపల కూర్చోబెట్టుకుని
1: అండ్ హి వాస్ మేడ్ టు సిట్ ఇన్ ఎ
0: వ్యాన్. నైట్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారు.
1: అండ్ హీ వాస్ టేకెన్ ఫ్రమ్ ద బ్యాక్ డోర్.
0: ఈ విధంగా కొన్ని రకమైనటువంటి దీని లోపల ధనాశ నిమిత్తమై ఈ విధమైనటువంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతుంటారు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ పర్పసెస్ ఆఫ్ మనీ పీపుల్ యాక్ట్ లైక్ దట్.
0: ఎక్కడ చూసినా కూడాను ఈ ఒక పేరు పొందినటువంటి వ్యక్తి వల్ల ఏదో ఒకటి చూపిస్తే తద్వారా వారికి ధనం వస్తుంది.
1: ఇఫ్ సంథింగ్ ఇస్ డన్ అగెన్స్ట్ ఏ హైలీ రిప్యూటెడ్ పర్సన్ దే వుడ్ హావ్ సమ్ అడ్వాంటేజ్.
0: నా పేరు పెట్టుకుని మంచి చెడ్డలు ఎన్నో జరుగుతున్నాయి లోకంలో.
1: మెనీ గుడ్ అండ్ బ్యాడ్ హావ్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ భగవాన్.
0: అన్ని కూడాను ఈ ధనం యొక్క వాంఛితేనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ.
0: ఈ యుగ యుగం నుంచి జరిగేటువంటి యొక్క విరుద్ధమైనటువంటి ప్రవర్తనలే.
1: ఆల్ సచ్ కాంట్రడిక్టరీ బిహేవియర్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏజెస్.
0: కృష్ణుడు పుట్టినప్పుడు,
1: వెన్ కృష్ణ వాస్ బోర్న్,
0: కృష్ణుడు ఎంతో గొప్ప గొప్ప కార్యములు జరుగుతూ వచ్చినప్పుడు,
1: వెన్ హి వాస్ అకంప్లిషింగ్ మైటీ టాస్క్స్,
0: ఆ కృష్ణుడి వలె ఇంకొక వేషం వేసుకుని,
1: వేరింగ్ ద సేమ్ అటైర్ ఆఫ్ కృష్ణ,
0: వాడికి కూడా నువ్వు కృష్ణుడని పేరు పెట్టుకుని,
1: హి వాజ్ ఆల్సో కాల్డ్ కృష్ణ,
0: నీవు కాదు కృష్ణుడు నేనే అన్నాడు.
1: హి సెడ్ యు ఆర్ నాట్ కృష్ణ, ఐ యామ్ ద కృష్ణ. ద డూప్లికేట్
0: అక్కడ జరిగినాయి.
1: వాట్ హ్యాపెండ్ దెన్?
0: రామావతారం నందు కూడా అంతే.
1: సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ రామావతార టైం.
0: కనుక అసూయాపరులకు ఇలాంటి పిచ్చి బుద్ధులు పుడుతూ ఉంటాయి.
1: People who are jealous will have such wicked minds.
0: ఈ విధమైనటువంటి బుద్ధులకు మనం ఎవ్వరికూడా లొంగకూడదు.
1: No one should have such a mind.
0: సత్యాన్ని మనం పాటించాలి.
1: We should follow truth.
0: సత్యాన్ని మనం అనుసరించాలి.
1: We should follow truth.
0: సత్యాన్నాస్తి పరోధర్మః అని సత్యానికి మించినటువంటి ఒకటి లేదు.
1: There is no other greater thing.
0: సత్యాన్ని ఎవరికూడా సాధించలేరు.
1: Nobody can
0: achieve. ఎవరికూడా జయించలేరు.
1: Nobody can conquer.
0: నాది సత్యము.
1: భగవాన్
0: సత్యము.
1: భగవాన్ is embodiment of truth.
0: కనుక ఇలాంటి దానికి ఎన్ని రకమైనటువంటి వెతినప్పుడు కూడా ఎవరు దీన్ని కదిలించడానికి వీలు కాదు.
1: నన్ కెన్ షివర్, నన్ కెన్ షేక్ ద వెరీ పర్సానిఫికేషన్.
0: మనం సత్య మార్గంలో ప్రవేశించాం.
1: వేర్ ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మ మార్గంలో అనుసరిస్తున్నాము.
1: వేర్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ప్రేమతో జీవిస్తున్నాము.
1: వి లీడ్ ద లైఫ్ ఆఫ్ లవ్.
0: శాంతితో ప్రవర్తన జరుగుతున్నాము.
1: అండ్ వేర్ ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్.
0: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలతో ఎవరు దీన్ని పోరాడగలరు?
1: హూ కెన్ ఫైట్ విత్ దీస్ ఫండమెంటల్ వాల్యూస్, ద ట్రూత్, రైచియస్నెస్?
0: ఎవరన్నా పోరాడతారా సత్యంతో? రా, నేను పోరాడతాను.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫైట్, కమ్ విత్ truth, ready.
0: Premato ra, nenu poraadtanu.
1: Come with love, I am prepared to fight.
0: Shantito ra, nenu poraadtanu.
1: Come with peace, I am ready to fight.
0: Ivi naalugu nee daggara lekunda naa daggariki vachi poraadatam etta avutundi?
1: Without these four, how can you approach me?
0: Kanuka pratidani endukudanu yuga yugamulu nunchi kudanu అవతారములకు ఇలాంటివన్నీ సంభవిస్తూనే ఉంటాయి.
1: ఇన్ ది టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్, ఎవ్రీ ఏజ్,
0: ఈ విధమైనటువంటి విరుద్ధములు వచ్చినప్పుడే,
1: when such contradictions happen,
0: pavitrata prakasham avutundi,
1: the sacredness shines forth.
0: Chikatintone light chinnadi pettina gaani velutur kanipistundi.
1: In a dark room, even if you have the bulb of low voltage, it will illumine.
0: Inta velutur lopala vetrunu velutunu pedithe emi prayojanam undadu.
1: In this brilliant light, a small voltage cannot shine.
0: Kanuka pedda pedda mahaneeluku gaani, pedda pedda mahaanubhavuluku gaani, avatara purushuluku gaani, ఇవి యుగ యుగముల నుంచి కూడాను వెంటాడుతూ వచ్చేటువంటి దూషణ భూషణ తిరస్కార పురస్కారం లే.
1: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ నెసెసరీ ఫాలోడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆల్ నోబుల్ పీపుల్ అవతార్స్,
0: ఇవి సహజంగానే జరుగుతూ ఉంటాయి.
1: దే హ్యాపెన్ ఇన్ నేచురల్.
0: వీటిని మనం లెక్కనే చేయకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు కేర్ దెమ్.
0: మన ప్రవర్తనను మార్చుకోకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు చేంజ్.
0: మన సత్య మార్గాన్ని మనం చక్కగా జరుగుతూ పోవాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ ఓన్ ట్రూత్.
0: ఈ విధంగా ఉంటుంటే జగత్తునికి ఏమాత్రం కూడా ఎట్టి అవకాశం కూడా ఉండదు.
1: దెన్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మనం సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: వి షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మ మార్గం వదలకుండా చూసుకోవాలి.
1: అండ్ వి షుడ్ నెవర్ గివ్ అప్ ధర్మ.
0: శాంతితో భరించాలి.
1: వి హావ్ టు
0: ప్రేమతో అందరినీ ఆనందించడం చేసుకోవాలి.
1: అండ్ వి షుడ్ ఎంజాయ్, బి బ్లిస్ఫుల్.
0: అది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఇస్ ది చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ దైవ గుణములు,
1: దీస్ ఆర్ డివైన్ క్వాలిటీ.
0: దైవ గుణములు ఉంటున్నప్పుడు ఈ రాక్షస గుణములకు మనం భయపడనక్కర్లేదు.
1: ద వన్ విత్ డివైన్ క్వాలిటీస్ నీడ్ నాట్ షివర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీస్.
0: రాముడు దేవుడు.
1: రామ ఇస్ గాడ్.
0: రావణుడు రాక్షసుడు.
1: రావణ ఇస్ ఎ డెమన్.
0: రావణుకు ఉన్నటువంటి బలము చాలా గొప్ప బలము.
1: రావణ హాస్ మైటీ స్ట్రెంగ్.
0: ఎన్ని విధములుగా దూషించుతూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ అక్యూజింగ్ రామ.
0: కానీ రాముడు ఏమాత్రము విచారించలేదు.
1: రామ వాజ్ నెవర్ వరీ.
0: లక్ష్మణుడికి కోపం వచ్చింది.
1: లక్ష్మణ వాజ్ యాంగ్రీ.
0: అనేక విధములుగా కూడా రావణుని పైన పోవడానికి ప్రయత్నించాడు.
1: హి వాజ్ రెడీ టు అటాక్ రావణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: శాంతించు, శాంతించు,
1: బీ పీస్ఫుల్.
0: ఇది అతని సహజము.
1: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ రావణ టు బిహేవ్ లైక్.
0: కాబట్టి అతనికి ఉన్నటువంటి భావాలు అంత బయటపడిపోని,
1: ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ రావణ హావ్ బీన్ ఎక్స్ప్రెస్డ్.
0: కృష్ణుని యొక్క సమయం నందు కూడాను,
1: ఇన్ టైమ్స్ ఆఫ్ కృష్ణ,
0: జరాసంధుడు,
1: జరాసంధ,
0: ఎన్ని పర్యాములో కృష్ణుడు వెళ్లాడు, మరి పరిగెత్తి వచ్చాడు.
1: మెనీ టైమ్స్ కృష్ణ వాంటెడ్ టు అటాక్ హిమ్ బట్ రిటర్న్.
0: కృష్ణుడు పరిగెత్తిపోతున్నాడు, ఓడిపోతున్నాడని పెద్ద ప్రచారం జరిపిందారు.
1: దేర్ వాస్ వైడ్ పబ్లిసిటీ దట్ కృష్ణ వాస్ లూజింగ్ ద బ్యాటిల్.
0: ఎందుకు అతనితో యుద్ధం చేయకూడదు అని.
1: వై కాంట్ హి ఫైట్ విత్ జరాసంధ?
0: కృష్ణునికి తెలుసు,
1: కృష్ణ నోస్ వెల్.
0: కేవలము వానికి ముక్కోపి.
1: Jarasandha is known for anger.
0: ఈ కోపం అనేటువంటిది పోయినప్పుడంతా పెద్ద కోపం వచ్చేస్తుంది.
1: అండ్ హీ ఇస్ మచ్ మోర్ ఫ్యూరియస్ ఇన్ ఎవ్రీ అటాక్.
0: ఆ విధంగా కోపం వచ్చి వచ్చి వచ్చి వచ్చి కట్టగడపటికి బలహీనుడైపోతాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ యాంగర్ హీ బికేమ్ వీక్ అల్టిమేట్లీ.
0: అతను సహజంగా బలహీనుడైపోయినప్పుడు వాడిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
1: వెన్ వన్స్ హీ బికమ్స్ వీక్ ఆటోమేటికలీ హీ కుడ్ బి కిల్డ్ ఇమీడియట్లీ.
0: కనుక ఏమి చేసినా అది వాడి పతనం కోసమే కానీ నా పతనం కాదన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ఇట్స్ ఓన్లీ ఫర్ హిస్ రూయిన్, నథింగ్ రిలేటింగ్ టు మీ.
0: కనుక
1: సో
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని రకములైనటువంటి యొక్క నడతలు జరుగుతుంటాయి.
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ మెంటాలిటీస్.
0: కానీ దీనికి ఎవరు కూడా మీరు దానికి మీట్ చేయకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు మీట్ దెమ్.
0: ప్రతిదానికి అలక్ష్యంగా మీరు ప్రవర్తించాలి.
1: యూ కెన్ నెగ్లెక్ట్ ఆల్ దట్.
0: సత్యాన్ని మాత్రం వదలకుండా చూసుకోండి.
1: నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: స్వామి యొక్క వాక్యాలను మీరు ఆచరణలో పెట్టండి.
1: ప్రాక్టీస్ భగవాన్స్ టీచింగ్స్.
0: అప్పుడే మీకు ఎవరు కూడా ఏమాత్రము మాట్లాడలేరు.
1: None can open their mouth.
0: సర్వ రంగములు ఎందుకు విజయాన్ని సాధించగలరు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: కాన
1: సో
0: ఈనాడు
1: టుడే
0: అష్టమి.
1: అష్టమి
0: ఆయుధ పూజ.
1: అష్టమి ఆయుధ పూజ.
0: ఆయుధ పూజని ఎందుకోసం చేశారు?
1: వై ఇస్ ఇట్ డన్?
0: చాముండేశ్వరి.
1: చాముండేశ్వరి
0: అనేక రాక్షసులతో పోరాడి
1: ఫాట్ విత్ మెనీ డెమన్.
0: మహిషాసుని మద్దతు చేసి
1: కిల్డ్ మహిషాసుర.
0: రాక్షసులంతా కూలిపోయినారని అప్పుడు ఇంకా ఆయుధంతో పని లేదని దాన్ని పెట్టి పూజించారు.
1: సిన్స్ ఆల్ డెమన్స్ వర్ కిల్డ్ ఆల్ ద వెపన్స్ యూజ్ టు కిల్ దెమ్ వర్ వర్షిప్డ్.
0: కనుకనే ఈ ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆయుధ పూజలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: వర్షిపింగ్ ఆన్ దిస్ వెపన్స్ ఇస్ ద ప్రాక్టీస్ సిన్స్ దెన్.
0: ఈ ఆయుధములతో పనే లేదు.
1: నో యూజ్ ఫర్దర్ యూజ్.
0: ఎందుకు మనకు ఆయుధము?
1: వై డు వీ నీడ్?
0: మన ఆయుధాలంతా కూడా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ. ప్రేమ ఆయుధం గొప్పది.
1: వాట్ ఆర్ అవర్ వెపన్స్? ద ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లా.
0: ప్రేమ అనేటువంటిది ఆటం బాంబ్ కంటే, హైడ్రోజన్ బాంబ్ కంటే గొప్పది.
1: లవ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
0: ఈ పవిత్రమైనటువంటి ఒక శక్తి మన యందు ఉంచుకుని
1: యు హావ్ గాట్ దట్ సీక్రెట్ పవర్.
0: మనం ఎందుకు చిన్న చిన్న దీనికంత?
1: వై ఆర్ యు వరీడ్, బాదర్డ్ అబౌట్?
0: ఎవరు దీనికి వరీ చేయకూడదు.
1: యు డోంట్ నీడ్ టు వరీడ్ అబౌట్ ఇట్.
0: అలాంటి దీంతో మీరు ధైర్యంతో సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫేస్ ది లైఫ్ విత్ ఆల్ ద కరేజ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ నడవడికలు మీరు మంచిగా పెంచుకోండి.
1: లెట్ యువర్ కండక్ట్ బి గుడ్.
0: మీ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దుస్తులు కూడా చక్కగా ధరించండి.
1: హ్యావ్ సీక్రెట్ లుక్స్.
0: మీకు అందరికీ చెప్పాను.
1: భగవాన్ సెడ్.
0: ఏమని?
1: వాట్ డిడ్ హి సే?
0: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించాలి.
1: యూ షుడ్ హ్యావ్
0: వైట్ అనేటువంటిది.
1: వైట్
0: ఒక పరిశుద్ధములకు మూల కారణం.
1: థ్యాంక్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీకి చిహ్నంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ సింబల్ ఫర్ ప్యూరిటీ.
0: ఏ చిన్నది దత్తి వచ్చినప్పటికి అందరికి కనిపిస్తుంది.
1: ఎనీ స్మాల్ డర్ట్ ఈస్ విజిబుల్.
0: కనుకనే వారికి కనిపించకుండా ఉండే కోసమని తెల్లటి డ్రెస్సులు వేసుకుంటే కొంచెం కనిపిస్తే నువ్వు వదిలిపెట్టచ్చు. వదిలి తిరిగి ఇంకోటి వేసుకోవచ్చు.
1: వెన్ వన్స్ దట్ స్పాట్ ఈస్ విజిబుల్ యూ కెన్.
0: లేక నీకు ఆ శక్తి లేకపోతే పిండుకొని దాన్ని తిరిగి ఆరబెట్టి తిరిగి వేసుకో.
1: అండ్ యూ కెన్ వాష్, క్లీన్ ఇట్ అండ్ దెన్ పుట్ ఆన్.
0: ఈ విధమైనటువంటి నీట్ అయిన డ్రెస్ ను వేసుకోవాలి.
1: బెటర్ యూ పుట్ ఆన్ ద నీట్ వైట్ డ్రెస్.
0: మిమ్మల్ని చూసేటప్పటికి పలానా సత్యసాయి కాలేజీ పిల్లలు అని అనిపించుకోవాలి.
1: ద మూమెంట్ అదర్ సీ యూ దే షుడ్ రికగ్నైజ్
0: భగవత్ యొక్క వ్రాతలు ఎందుకు కొన్ని కొన్ని ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్.
0: నృసడం రాసిన వ్రాత కన్న కలదాను ఊరేండు చింతిల్లి నన్ను అన్నారు.
1: ఈవెన్ ఇఫ్ యూ స్ట్రగుల్ హార్డ్ ద డెస్టినీ కెనాట్ బి చేంజ్డ్.
0: భగవంతుడు దీంట్లో ప్రతి వారికి కూడా నొసట కొన్ని వ్రాతలు రాస్తారు అని చెప్పి ఉంటుంది బ్రహ్మ.
1: బ్రహ్మ హాస్ డిసైడెడ్ ఏ డెస్టినీ ఆర్ ఏ ఫేట్ ఫర్ ఎవ్రీ వన్.
0: మంచి ఆర్ చెడ్డ,
1: గుడ్ ఆర్ బ్యాడ్,
0: నొసటి వ్రాత రాస్తారట.
1: జస్ట్ రిటన్ ఆన్ ద ఫోర్ హెడ్.
0: కనుకనే మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వి డు?
0: ఈ నొసటి వ్రాత, బ్రహ్మ రాసిన వ్రాతను తప్పక అందరికీ కనిపించాలి.
1: And this which is scribbled written on the forehead must be visible.
0: కాని కొంత దుర్మార్గులు ఆ రాసిన వ్రాతను మూసిపెట్టుకుంటారు ఇక్కడ కన్ను చేతులతో.
1: Some people, what they do is they cover all that scribbled on the forehead by hair. Is there a
0: problem?
1: Why should you cover it? By covering it, can you change your destiny?
0: No.
1: It You have to follow.
0: ఇది ఒక ఫ్యాషన్ గా తయారైపోయింది ఇప్పుడు.
1: దిస్ కైండ్ ఆఫ్ కవరింగ్ ఈజ్ ఎ ఫ్యాషన్.
0: ప్రతి పిల్లవాడు కూడా నువ్వు బయట తట్టుపోయి చూసిందంటే వేసుకోవటము ఒత్తుకోవటము.
1: ఎవ్రీ ఫెలో అవుట్ సైడ్ కవర్స్ హిస్ ఫోర్ హెడ్ విత్ హెయిర్.
0: ఇది ఫ్యాషనే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాషన్.
0: ఇది సరైనటువంటి ఒక లక్షణమే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: ఇది సరైనటువంటి క్వాలిటీనే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: ఇట్ ఇస్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఇట్ ఇస్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
0: వీడు ఒక దుర్మార్గుడు రా.
1: ఇ ఇస్ ఎ వికెట్ ఫెలో.
0: వీడు ఎవరో రౌడీ రా.
1: అండ్ ఇస్ ఎ రోమీ
0: అనుకుంటారు. మన డ్రెస్ పవిత్రంగా సూటిగా ఉండాలి.
1: అవర్ డ్రెస్ షుడ్ బి నీట్.
0: నీట్ గా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి నీట్.
0: గోల్డ్ కొంతమంది ఇంటింత పొడవు పెంచుకుంటారు.
1: సమ్ హావ్ లాంగ్ నెయిల్స్.
0: ఎందుకు ఈ గోల్డ్ పెంచుకోవటం?
1: వై నెయిల్స్?
0: ఏమి నువ్వే సన్యాసి కాదే?
1: యూఆర్ నాట్ ఎ సెలబ్రేట్ సన్యాసి.
0: ఏం మృగాలు తినటం లేదే? ఎందుకు ఈ విధంగా చెయ్యాలా?
1: వై డూ హావ్ నెయిల్స్?
0: కొంతమంది ఇలాంటి ప్రవర్తనలో వేషాలు మార్చుకుని ఒక విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పేరును తెచ్చుకుంటున్నారు.
1: టుడే పీపుల్ గెట్ బ్యాడ్ నేమ్ బికాస్ దే చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్.
0: కనుక ఇలాంటి చెడ్డ పేర్లు మాత్రం తెచ్చుకోకండి.
1: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఇలాంటి చెడ్డ డ్రెస్సులు వేసుకోకండి.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ డ్రెస్సెస్.
0: ఇలాంటి చెడ్డ వేషములు వేయకండి.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ డ్రెస్సెస్.
0: పవిత్రమైనటువంటి మార్గం లోపల మీ జీవితాన్ని గడపండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్.
0: ఎవరైనా వచ్చి నీ యొక్క వేరు చూపి వీడు ఇలాంటి వాడు అని చెప్పి చూపించుకుంటే ఇప్పుడు ఎంత అవమానం అవుతుంది.
1: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ఎనీబడి టు పాయింట్ అవుట్.
0: కనుక ఇలాంటి తప్పు మార్గంలో పోకుండా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తాం మనం.
1: నెవర్ బి అలాంగ్ ద రాంగ్ పాత్. ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: దీనిని
1: దిస్
0: ఇక్కడ కానీ
1: ఐదర్ హియర్
0: బెంగళూరులో కానీ
1: ఆర్ బెంగళూరు
0: మరి ఎక్కడైనా కానీ
1: ఆర్ ఎనీవే
0: ఈ వార్డెన్స్ కూడా చాలా గమనించాలి.
1: వార్డెన్స్ ఆల్సో షుడ్ అబ్జర్వ్.
0: వార్డెన్స్ కూడా చూస్తూ కూడాను వాళ్ళు కూడా గుడ్డి వారి వలె పోతున్నారు.
1: వార్డెన్స్ దో దే వాచ్ దే యాక్ట్ ఇన్ ఎ బ్లైండ్ వే.
0: కాబట్టి వారిలో ఇది బలం లేకపోతే వీళ్ళు ఇంకా పెరిగిపోతారు.
1: ఇఫ్ దే డోంట్ వాచ్ స్టిల్ యూ కంటిన్యూ టు గో ఇన్
0: వార్డెన్స్. సరైనటువంటి పద్ధతిలో వీళ్ళు అనుసరిస్తూ రావాలి.
1: వార్డెన్స్ షుడ్ అబ్జర్వ్ క్లియర్లీ.
0: తప్పకనే దాన్ని ఖండించాలి.
1: దే షుడ్ సర్టెన్లీ ఖండించాలి.
0: నీకు ఇష్టం లేకపోతే నీవు మా హాస్టల్ నుంచి వెళ్లిపో.
1: బెటర్ యూ లీవ్ అవర్ హాస్టల్.
0: కానీ మా హాస్టల్ పద్ధతి, మా హాస్టల్ క్రమశిక్షణ ఇలాంటిదని వారికి నిరూపించాలి.
1: అండ్ వార్డెన్ షుడ్ సే దట్ యూ షుడ్ ఫాలో అవర్ హాస్టల్ డిసిప్లిన్.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రవర్తన మనం ఈనాడు అభివృద్ధి పరచుకున్నప్పుడే మనలో పవిత్రమైన ఆదర్శాన్ని నిరూపించగలము.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ దట్ బిహేవియర్ అండ్ కాండక్ట్ వీ విల్ బి సర్టెన్లీ ఐడియల్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ మీ యందు ఉన్నది.
1: లవ్ ఈజ్ ఇన్ యూ.
0: కానీ లౌకిక ప్రేమగా మారిపోతుండాలి.
1: ఇట్ హాస్ బికమ్ వరల్డ్లీ లవ్.
0: భౌతిక ప్రేమగా మారిపోతుండాలి.
1: వరల్డ్లీ లవ్.
0: ప్రాకృతమైన ప్రేమగా మారిపోతుండాలి. అనిత్యమైన ప్రేమగా మారిపోతుండాలి.
1: టెంపరరీ లవ్.
0: కనుక దీని వల్లనే ఇన్ని రకమైనటువంటి వేషములు మారుతున్నాయి.
1: ఆల్ ది ఆబ్స్టకల్స్ డిఫికల్టీస్ ఆర్ డ్యూ టు దిస్ రీజన్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ లవ్ విచ్ ఇస్ ఇన్ ఎటర్నల్.
0: అప్పుడే మన జీవితము సత్యానందాన్ని పొందుతుంది.
1: అండ్ దెన్ ద లైఫ్
0: సత్యానందాన్ని పొందుతుంది.
1: ఎటర్నల్
0: పవిత్ర ఆనందాన్ని పొందుతుంది.
1: ద లైఫ్ విల్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ సాంక్టిటీ.
0: ప్రేమ ముదిత మనసు కహో.

0: రాజ్య మేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా. నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా.
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ to return victoriously from the battlefield. It is quite possible to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult to control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls, students,
0: vidya yokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge, many experts are there.
0: Entamando medhavuluga marinaru.
1: There are many intellectuals too.
0: Goppa panditulaga roopandimpu chesaru.
1: And we have got very high scholars.
0: Kaani ee vidhamainatundi vidya cheta ee panditulu kaani ee vidyavantulu kaani ee medhavulu kaani jagattuku emi pani chestunnaru.
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: Samajamulo putti samajamulo perigi samajam dwara inta vidyalu nerchi samajamuniki em seva chestunnaru.
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: Samajamunaku deeni krutagnatani telipukunnukunna chadivina chaduvantayi prayojanam emiti.
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: Okanoka samayam lopala Aravind cheppadu Calcutta lo university lo.
1: At one time Aravind said in Calcutta university,
0: oh vidyarthulara,
1: oh students,
0: meer chadive deni nimittame chestunnaru.
1: Why do you acquire knowledge?
0: Chadivina chaduvu kevalamu swartha nimittame kaadu.
1: This learning should not be for selfishness.
0: Saprayojana nimittam kaadu.
1: Nor for self-interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu, aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku.
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులు వేయటం మంచిది అన్నారు.
1: If you do not work for the progress and advancement of the community, better you burn all the books.
0: Kani Inadu Vijnana Sastram Viriviga Periginadi.
1: Today the knowledge of science is increasing.
0: Dani Dwara Aneka Vidamanti Margamanu Bodhistu Naru Vidyartilaku.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community society or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: In fact, they are intellectuals as well. What transformation you find in them?
0: దీనిని ఒకానొక సమయంలో ప్రతి చర్చలు కూడా చెప్పాడు.
1: The same thing he said at one time in church.
0: Man has conquered all, but he has not conquered himself or not.
1: Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనం తప్ప సర్వమును కూడాను ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ee charatara prapanchamulandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antai kudinu kevalamu bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము?
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: True relationship is established if only you understand your innate nature.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ who are you అని ప్రశ్నిస్తున్నాడు. కానీ who am I అనేటువంటి ప్రశ్నకు మాత్రము
1: whomsoever you meet, you go on questioning who are you, but you don't put a question to yourself, who am I?
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: One is physical, other is spiritual.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికం అనేటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: There should be intimate relationship between physical and spiritual aspects. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనను తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatchinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the fullness of vidya.
0: Ee vidyacheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఇంటెలెక్ట్, యు సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకునకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvuga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదటి కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో,
1: ద బెనారస్ యూనివర్సిటీ, గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రమును అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాస్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని, ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు,
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ,
0: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీప అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై ద నవద్వీప్ దేర్ వాజ్,
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్, బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా,
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్,
0: ఆరోగ్య సంబంధమైనటువంటి ఒక శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుందని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్.
0: నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి, కుమ్మరి, దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెడ్ రైట్ఫుల్ ట్రూత్ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful?
0: వారి వృత్తికి సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: సంగీతము, సాహిత్యము, నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్య కళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered and encouraged the fine arts like dance and the music and literature.
0: అమరావతి విశ్వవిద్యాలయమందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The Amaravati University encouraged all these disciplines, the subjects.
0: Takshashila, inkoka vishwavidyalayam.
1: Another university, Takshashila University.
0: Ee Takshashila vishwavidyalayam nandu,
1: in this Takshashila University,
0: oka vidhamaina ayurvedamu aneetuvanti oka abhimana shastramanu abhivruddhi parichukuntu vacharu.
1: Ayurveda, the medical science, was speciality.
0: Ee vidhanga vicharana chesthe ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్స్టూడ్.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: Kani ee aadhunika vidyalanni kudunu abhivruddhi ayipoyi
1: with the development of the modern education
0: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
1: The knowledge of the self declined.
0: Ee naadu vidyaku education antaru.
1: Vidya is called education.
0: Education ante emiti?
1: What is meant by education?
0: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి, ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్, ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: The word educare meant to bring out, to bring forth.
0: ఏ విధంగా తీసేదీన్ని?
1: What is it that's to be brought forth?
0: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: Every power, faculty is latent.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: All powers, the physical, the moral, intellectual, spiritual, ethical, all values are in you.
0: గిట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది educare.
1: Educare is the Latin word.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent, must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావమును బయటకు తీవటం.
1: వన్ బ్రింగింగ్ అవుట్ ది ఎక్స్టర్నల్ ఫీలింగ్స్.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: ఇట్ కన్సర్న్స్ ది హెడ్.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను, శక్తులను మైతికి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: ది ఇన్నర్ ఫ్యాకల్టీస్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ రెండింటిని బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest, inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading,
0: all expert.
1: All the secular knowledge has arisen out of the head.
0: దీన్ని bookish knowledge అన్నారు.
1: This is called bookish knowledge.
0: మస్తకముకు ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: This is the relationship between mastaka, the head, the
0: pustaka,
1: the book.
0: మస్తకము పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: Things have come out of the head and gone into the book and then reverse order.
0: కనుకనే ఈ bookish knowledge అనేటువంటిది కేవలం ఒక superficial knowledge.
1: This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత general knowledge మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ general knowledge ని తర్వాతనే
1: later
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: ఆఫ్టర్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కమ్స్ ఇన్ ద ఫీల్డ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మానవునికి ప్రధానమైనటువంటి నాలెడ్జ్.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలం లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ద ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము, స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఫర్ ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs of educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును, ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ డ్రౌన్డ్ ఇన్
0: సర్వ్. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ఏ మొదలు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
0: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: All the degrees amount to quantity.
0: Quality కావాలి.
1: But we need quality.
0: Why balance of donkey milk? One teaspoon of cow milk is better.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
0: Kanukane, anati prachina vidya samasthalu yendu, విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
0: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
0: Yes, జ్ఞానదయాసింధు రగాదస్యత గగుణ సేవేత మక్షయోధీరో శశిచ మృతాయిచ సమస్త్యాతి. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెమ్ టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
0: అమరా నిజరాదేవ త్రిజా విభుదాసుర సుప్రబాణ సుమనస త్రిజి బహుశాది కథ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ వర్ టాట్ ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: There were no schools affiliated to the university. There were no schools as such.
0: Ah, university lopala, visvavidyalayam lopala, vidyarthulu enta mandi?
1: How many students were there in every university?
0: 9 leka 10 mandi.
1: The strength, 9 or 10.
0: Idi goppa vidyavattulu.
1: They are highly
0: goppa university.
1: It's a big university.
0: Inka teachers evaru?
1: Who are professors?
0: Akkada unnatundi teacher ee visvavidyalayamku vice chancellor.
1: The teacher, the resident, is the vice chancellor.
0: ఇది ఎవరితోన గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటివి అవి.
1: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయెంట్ నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్
0: ఫ్రీడమ్. ఈ సరస్వతి ఎన్ని విధమైనటువంటి స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kudunu okka naya paisa puchukuneetunte vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kudunu ichi puchukuneetunte vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro yenaadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where
0: deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledu.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దేర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డున ఉందో
1: they just used to study along the shores of the river
0: lega challana chaya ainaatundi vrutchamana kindano
1: or sit under the shade of a tree
0: lega devalayam nando compound nando ekkado kurchoni variki vidyanu bodhinchetundi vaaru
1: or they sit or squat on the ground in the temple premises and
0: vidyalayam ante pedda pedda bhavanalanta kavali.
1: Today university requires
0: laboratory kanta kuda entento goppa machines anta kavali
1: and we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి
1: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ
1: అండ్ దేర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి
1: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు ఆనాటి అధ్యాపకులకు ఈనాటి విద్యార్థులకు ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettna enni vidhamaina notes pettna chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks but you don't read, no time.
0: Vidyarthulara
1: students
0: vidyarthinilara aanadu papers anetundide ledu.
1: Students boys and girls there were no stationery papers
0: anetundide enadu print kaaledu.
1: నో ప్రింటింగ్, ప్రింటెడ్ బుక్.
0: కేవలం మాటకు మాట, మాటకు మాట.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెర్బల్ కమ్యూనికేషన్.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడా.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా నువ్వు శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్స్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: స్టూడెంట్స్ టుడే దే రీడ్ వన్ అవర్ బ్యాక్ దే ఫర్గెట్ రైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈనాటి విద్యార్థులు మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: బికాస్ ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ లెట్ హిస్ మైండ్ మూవ్ వేవ్ ఫ్రీలీ.
0: ఈ మనస్సును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: ఇన్ దోస్ డేస్ ఎడ్యుకేషన్ టాట్ దెమ్ హౌ టు కంట్రోల్ ద మైండ్.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ put your mind under
0: control. మనసు అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమో చేయు అన్నారు.
1: Basing on this, it is said that the mind is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్నీ ప్రకృతి విడిచిపోవుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్య వేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why you study?
0: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: But the fundamental education, fundamental
0: విశాలమే.
1: It's broad mindedness.
0: కేవలం నారో మైండ్ గా మనం పోకూడదు.
1: We should never be narrow minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of రిచ్ కల్చర్.
0: తన ఎందుకున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యు బిఫోర్.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత,
1: బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్,
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి,
1: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ మదర్ ఎర్త్ ఆర్ బ్రాట్ అవుట్,
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి,
1: అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ లాస్ట్,
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు.
1: అండ్ వీఆర్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: What is that science?
0: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినటువంటి అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent in you.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: If you ask any student of science how do you make water, he will say H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: The student of science will say that water can be made out of two parts of hydrogen and one part of oxygen.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకనే సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: You have to supply water to society.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: You should keep always in you the welfare of the society.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: If you just limit all your knowledge on selfish
0: ground, బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి,
1: in order to make this tumbler full of drinking water out of sea water,
0: 5000 rupees ఖర్చు పెట్టాలి.
1: You need to spend 5000 rupees.
0: ఇంత ఖర్చు పెట్టి
1: హావింగ్ స్పెండ్ సో మచ్
0: ఈ టంబ్లర్ నీటిని ప్రయత్నం చేస్తే వచ్చిన ఫలితం ఏమిటి?
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ యూ జస్ట్ గెట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: జీవనదులు మన భారతదేశంలో కావాల్సినంత ఉంటున్నాయి. గంగా యమున సరస్వతులు,
1: వి హావ్ గాట్ మెనీ సీక్రెట్ హోలీ రివర్స్ గంగా యమున.
0: ఈ ధనమును దానికి ఖర్చు పెట్టి అక్కడ నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
1: లెట్ ద మనీ బి స్పెంట్ ఆన్ దీస్ హోలీ రివర్స్ ఇరిగేట్ అండ్ సప్లైడ్.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మా మోడర్న్ వేజ్ లోపల,
1: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్,
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి,
1: the one who purchased peanuts,
0: kura rendanalu,
1: the cost is 2 NS,
0: kuli pavala,
1: but labor charges 4 NS,
0: dan intiki devadani pavala vani kuri ivali,
1: to fetch the peanuts from home one has to spend 4 NS.
0: ee naadu manam chestunnatundi upakaralu,
1: this is sort of activity,
0: dabbulu kapchu pettunnaru,
1: we spend money.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుండదో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడాను దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యూ థింక్ యూఆర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: హస్ సైన్స్ హస్ ప్రోగ్రెస్, ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్. ఈ
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి 4 ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరిదేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
0: సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these 6?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెచ్చుతున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెచ్చుతున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
1: వి ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ వి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్.
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: యూ సింప్లీ రిసీవ్ డిగ్రీస్ అండ్ గో.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిగ్రీస్ యాడ్ టు యువర్ బర్డన్.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: వాట్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ యూ విల్ గెట్ ఇట్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు, అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
1: educated man with so much of scholarship,
0: కట్టగడపే ఉద్యోగంలో చిక్కక
1: he could not get a job,
0: ధనం ఖర్చు పెట్టుకుని
1: and he spends money,
0: కట్టగడపే పస్తు పరుగుతున్నాడు
1: and he had to fast.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: Is that the result of education?
0: కాదు కాదు.
1: No,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్.
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ ఆన్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యు కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ.
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాడు.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: చుట్టుకో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇస్ ద మనీ నెసెసరీ?
0: గుణధనం కావాలి మనకు.
1: వి నీడ్ ద వెల్త్ ఆఫ్
0: వర్చ్యూ. ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ.
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్

0: వెల్త్ వర్చ్యూ వేర్ ఫుల్ ఆఫ్ ఈగో ప్రైడ్ పాంప్
1: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఈజ్.
1: చదవటము, రాయటము, ఉద్యోగాలు చేయటము, ధర్మం సంపాదించడం, ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
0: ఈటింగ్ అండ్ రైటింగ్, డూయింగ్ ఏ జాబ్, దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్
1: కానీ రెండవది మనం బయటకు తీయవలసింది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ వి హావ్ టు బ్రింగ్
1: అవుట్? ఎడ్యుకేర్, ఎడ్యుకేర్,
0: దట్స్ ఎడ్యుకేర్.
1: అది ఏమని తీయవలసింది? దయ, ప్రేమ, సహనము, శాంతి, ఇలాంటివన్నీ మన లోపల నుంచి తేవాలి.
0: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
1: Ye compassion ledu.
0: There's no compassion.
1: Only fashion matram bai jarindi.
0: No compassion, you see, only
1: compassion untundali mukhyamu. Ee compassion enti karuna daya ee rendittiki manu hrudayam nundi aavirbhavinchali.
0: Compassion should come out of one's own heart.
1: తోటి మానవులను మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: తోటి మానవులను ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
1: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
0: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
1: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసును బాగా.
0: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
1: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు కానీ
0: in our university you don't need to spend no expense.
1: Right, poi evaranna puttinatundi pillavadiki first standard lo chertalanante vaadiki 10000 20000 kattal akkada.
0: A newborn child should pay 10,000 rupees to reserve the seat.
1: Meeku telusunu degree kolapo poyinappudu akkada enta dinaliki oka nelaki enta vasool chestaru.
0: You know how much of money they charge per month.
1: Ee charge evaru istunnaru?
0: Who are paying the fees?
1: Tallidandrulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
0: ద పేరెంట్స్ వర్క్ త్రూఅవుట్ ద డే, దే వాంట్ దేర్ వాచ్ ద
1: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
0: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
1: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
0: టుడే యువర్ స్టూడెంట్.
1: రేపటి నీవు తండ్రిగా మారవచ్చు.
0: టుమారో విల్ బి పేరెంట్.
1: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
0: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
1: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
1: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
0: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: నీ గతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపెన్?
1: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
0: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
1: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
0: You cannot walk, you cannot see, the whole hair
1: musi
0: turned grey.
1: Musi koti ani pasivaralu ninnu musimusi navvaga kasareya bomma tai tai tai tai tai bomma nin tamashudulaku tolu bomma.
0: Life has become a matter of puppet. Everybody will start making fun of you.
1: Inaadi manavulu kevalam tolu bomma maadiri tayaraipothunnaru.
0: And human life has become like that of a puppet show.
1: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
0: And he has not become a true man in the strict sense of the term, full of truth.
1: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
1: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
0: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
1: కంపెనీ పెంచుకుని
0: వీ డెవలప్
1: దురాచారంలో ప్రవేశించి
0: వీ టేక్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: కట్ట కడపటికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్ యూజ్డ్.
1: సంఘంతో చేరాలి.
0: హావ్ టు డు ఇట్ సిన్సియర్లీ.
1: జే జే దుర్జన సంసర్గం.
0: Run away from the bad company.
1: Baja sadhu samagamam.
0: Be in the good company.
1: Kuru punya mahoratram.
0: Involve yourself in good deeds.
1: Ivi manam nechukovali.
0: These are things we have to learn.
1: Dushtana sansargam talaginchali.
0: You have to run away from bad
1: company. Run away from bad company.
0: Run away from bad company.
1: Ee chedda sambandham cheta neekem ayipothundadi?
0: What happens?
1: Neevu kuda chedda vaadaipothunnavu.
0: Because of bad company you too become bad.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: కనుకనే మనం దుస్సంగంతో చేరటం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
0: Because you are in the bad company, you turn bad.
1: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
0: You should inquire and be in good company.
1: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
0: You love all.
1: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
0: Don't hate anybody.
1: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి వాడికి మాత్రమే ఇవ్వాలి.
0: In fact, you should keep in your heart a place in your heart to a good man only.
1: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
0: నిత్య
1: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరం.
0: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
1: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
0: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
1: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
0: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
1: ఒక చాకల వానికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడుతుంది.

0: ఉన్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్
0: నీవే ఎందుకు తగలవాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ బి సేవింగ్ మనీ టూ.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోట నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ,
0: గుణమును పెంచుకుని,
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్,
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి,
1: వీ షుడ్ ట్రేడ్ ఆన్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం, ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: Naturally, you will be respected. You will be respected, recognized. In fact, uphold your own respect and dignity. If you lose your own respect, how can you uphold the respect of the university? What happens? Institute will lose its respect, you lose your respect.
0: తిట్టి బోడి నెత్తి బోడి తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
1: whether you eat or not,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి, ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్, హి సేస్
0: మంచి మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వం అంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
0: పూర్తి అభ్యసించి,
1: after completing education,
0: ఆచరణలో పెట్టి,
1: they practice,
0: పరలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు,
1: when they have the faculty,
0: గురువులు వారిని దగ్గర చేర్చి,
1: and they all gathered,
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డు ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్ దట్.
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్, దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది,
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుట్టు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుట్టి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హీ హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హీ విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్ చిన్న ఇల్లు.
0: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: One evening, at the time of the twilight, the grandfather sat in the veranda and brought him the tumbler full of water.
0: With
1: the help of spoon, he started taking water, repeating God's name, offering prayer. The modern boy,
0: ఈ వర్క్ ను మానిపోయినది ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి అది మానేసేసాడు.
1: He stopped doing his homework.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: He started looking at grandfather.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము తిరిగి తాగటం స్పూన్ తో నీళ్లు వేసుకోవటం తాగటం ఈ విధంగా చేస్తున్నాడు ఎంత పిచ్చివాడు వీడు.
1: What is the grandfather drinking spoon after spoon full of water? What's all this?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన
1: అటెండింగ్ టు హిస్ హోంవర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్
0: కానీ అంతటితో ఊరుకోలేదు.
1: Well, he didn't keep quiet.
0: తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏంటి మీరు చేస్తుండేది?
1: What is it you're doing?
0: దప్పేగిన అయిపోతే తమ్మడం ఎత్తుకుని తాగకూడదా ఒక ఐతురే ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు?
1: If you are really thirsty, why don't you lift the whole tumbler and drink the full of water?
0: తాతగారు గొప్ప తెలివి వాడు ఈ మోడర్న్ విద్య దేవతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్. దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము.
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్ వై ఆర్ వై డి యూ లైక్
0: ఆయన చక్కని ఒక సుదేత్తు వేసేయాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా నువ్వు రాసుకుంటున్నావు
1: యూ రైట్
0: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం తిరిగి రాసుకోవటం ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం రాసుకోవటం ఎందుకు ఈ విధంగా అద్దటం ఇంక బాటలే పేపర్ పైన పోయి
1: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: So as you just do it, you can write
0: it. నాయన కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకొని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: Then once I drink the spoonful of water, repeating God's name, it amounts to offering to God.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: If you write the address very clearly on the cover, it will reach the person. అదే విధంగా
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్లు చేస్తూ ఉంచారు.
1: These are the different names reflecting the addresses of God.
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకోండు.
1: When you don't know the address of God, keep quiet.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్ నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారు తెలిసినా?
1: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్?
0: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హి థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హి.
0: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి? ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది? తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి ఒక భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ అంతా వాడు చేస్తున్నారు.
1: The balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: అండ్ ఆల్ ది అర్బన్ సూయేజ్ ఇస్ లెటింగ్ ఇట్ గో.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు.
1: యు నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ చదివినటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్, యు ఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ ద టాప్ లెవెల్.
0: అదే తల్లో ఉండేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్,
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్,
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్, ఫోర్త్ది ఇన్సైడ్.
1: ఫోర్త్, ఇన్సైడ్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు, కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపలి ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it
0: amounts to
1: killing
0: knowledge. Knowledge is kill అయిపోయినప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది.
1: When once the knowledge is killed, balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality, reeti the
0: conduct, satyame neeti,
1: the reputation,
0: satyame neeti,
1: truth is your morality,
0: dharma me reeti,
1: dharma is the procedure,
0: tyaga me khyati,
1: and sacrifice tyaga is khyati,
0: manava jati,
1: and that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ద రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: Forget the past.
0: Do not think for over in future.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over about future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చినది దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
1: The results of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
1: The results of the past is the present.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటున్నది.
1: The past it was a tree.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: And the seed of the past tree is the present.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: And seed of the present will be a tree of future.
0: Future tree, past tree, present seed.
1: Therefore past it was a tree, future tree, present
0: tree. Past ku present ku renditiki oka seed e mukhyamu.
1: And therefore for the past and the future the present is important. Adi
0: mana neeti e khyati annaru.
1: And this neeti the morality is khyati.
0: Neeti leni jati nirmoolamai potundi.
1: And the human race without morality is bound to ruin.
0: Kalkane mari endu neeti ni pradhanamaitundi prananga teeskovali.
1: Morality is very important.
0: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
1: Without morality you cannot live in society, not serve.
0: Kalkane ninna cheppanu. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే స్పీక్ ట్రూత్ ఇన్ యాక్సెప్టబుల్ స్వీట్ వే.
0: సత్యం బ్రూయాత్ అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
1: స్పీక్ ట్రూత్ ఇట్స్ అ మోరల్ వాల్యూ.
0: నబ్రూయాత్ సత్యమ ప్రియం.
1: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలిటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
1: అండ్ దట్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణకి ఇంక అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒళ్ళేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
1: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇస్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
1: ఇట్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్.
0: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
1: ఎట్ ద టైమ్ ఆఫ్ వెడ్డింగ్
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలు అంతా చిక్కుతున్నాయి.
1: నౌ హ్యావ్ షామియాన్స్ అండ్ వేరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది.
1: దెన్ దే హావ్ ఫోర్ పోల్స్.
0: ఏదో పచ్చగా ఆకులు వేసేది దాంట్లో.
1: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద
0: టాప్. ఆకులు పెండాల మాదిరి చేసేది.
1: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటు.
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాల కంతకుడును మామిడి ఆకులు కడుతున్నారు.
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
1: అండ్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
1: And this greenness is not merely
0: auspicious. It
1: also gives you good health.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
1: And in villages many people gather for a
0: wedding. కానీ వారు వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
1: And the carbon dioxide one exhales.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
1: Because of carbon dioxide we
0: suffer. ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
0: ఎందుకు తోరణం కట్టాలి?
1: వై తోరణాదే
0: ప్లాస్టిక్ ఆకులంతా ఉన్నాయి కదా,
1: ప్లాస్టిక్ గ్రీన్
0: ప్లాస్టిక్ ఆకులు తెచ్చి తోరణం కట్టుకోవచ్చు కదా.
1: వీ కెన్ హావ్ ప్లాస్టిక్
0: గ్రీన్. ఎవరు బయటకు పోయి ఆకులంతా తెస్తుంటారు?
1: Why should we?
0: పడుతుంటారు పిల్లలు.
1: అండ్ మోడర్న్ స్టూడెంట్ డౌట్ వై షుడ్ గో అవుట్ అండ్ బ్రింగ్ గ్రీన్ లీవ్స్. రాంగ్, ఇట్స్ రాంగ్.
0: ప్లాస్టిక్ లీవ్స్ లోపల ఏ కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఆక్సిజన్ లేదు.
1: ప్లాస్టిక్ లీవ్స్ కెనాట్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ నాట్ పాస్ ఆన్ ఆక్సిజన్.
0: కనుకనే ఈ పచ్చని ఆకుల లోపల ఎంత ఆక్సిజన్ వస్తుంటారు.
1: లాట్ ఆఫ్ ఆక్సిజన్ దేర్ ఇన్ గ్రీన్ లీవ్.
0: మనం వదలనటువంటి ఒక చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి, ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటుంది.
1: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈస్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్.
0: ప్రాచీన సంస్కృతి చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ ఏన్షియన్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ?
0: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
1: భగవాన్ విల్ ఎవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
1: యు షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
1: యూ షుడ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానం.
1: That was the procedure of ancient education.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: In those days they taught students at one particular.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: టుడే దేర్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: వాట్ ఫ్రెండ్షిప్?
0: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం.
1: నో,
0: రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
0: Vidyarthulara.
1: Students.
0: Meeku telusunu.
1: You know it.
0: Prati okkati kudanu oka picture.
1: Everything is a picture.
0: Meeru ikkada unnanta kalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga sarainatuvanti shantiga meeru jeevisthu untaru.
1: So long you are here, you are comfortable, safe and secure.
0: తిరిగి గృహాలకు వెళ్ళిన తట్టమే
1: బై ది టైమ్ యూ గో బ్యాక్
0: ఈ టీవీలు
1: టీవీ
0: సినిమాలు
1: సినిమా
0: యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
1: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్ బై వీడియోస్ అండ్ టీవీ.
0: ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇదిగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
1: ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
1: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయ రోగము.
1: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ వాట్ విల్ హ్యాపెన్?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ద స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింటి పొగంతా వస్తుంటది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినపడుతుంటది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
0: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ అట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
1: యు ఆల్సో కోఆపరేట్,
0: హెల్ప్ చేయి,
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది ఏమని ఒక భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
1: గెట్ హై డిగ్రీ,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి,
1: వెరీ గుడ్ నేమ్,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి,
1: గో బ్రో,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు,
1: యు మే గో ఎనీవే.
0: నీవు జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: అందరితో మంచిగా స్నేహం చేయి,
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్,
0: మంచి మాటలు మాట్లాడు,
1: స్పీక్ వెల్,
0: మంచి పనుల్లో ప్రవేశించు,
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈస్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్,
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: రైట్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
1: రావణ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఇస్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, కోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్,
0: ఈ వాంచ్ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశంని నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత హిరణ్యకశిపుడు, క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
1: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: నో, హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్. హి మాత్రమే వారిలో
0: ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
0: దుర్యోధనుకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబి లోబి లోబి లోబి లోబి.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబి,
1: స్పేస్
0: కట్టకట్టి గేమ్ అయిపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధన కానీ, దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనం అయిపోయాడు.
1: వాట్ హ్యాపెన్ టు రావణ, వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు.
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన, దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
0: ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో.
1: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: యోచన చేసుకోండి.
1: Think well.
0: చెడ్డవాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: When you watch a bad man, you will be reminded of your own bad quality.
0: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: మంచివాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనమంతా బయటపడుతుంది.
1: When you come across a good man, all the good in you will come out.
0: కాబట్టి వాడికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: The relationship develops because of the innate qualities common to people.
0: కనుక అందరియందు ఐకమత్యం చేయాలి.
1: యూనిఫై ఎవ్రీబడి.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ ద డివినిటీ విల్ షైన్ ఫోర్త్ మేనిఫెస్ట్.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడా మనం స్నేహం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎవ్రీబడి యాజ్ ఎ ఫ్రెండ్.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: Investigate clearly what is good, what is bad.
0: నీ ఉపకారం చేయడానిక ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: In matter of help, be ready to help anybody. అంటే
0: దోషం లేదు.
1: Help
0: ever, help ever,
1: help ever, help everybody all the time.
0: కానీ ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అదే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
0: ఏ విధమైన బాధలు లేవు
1: నో సఫరింగ్
0: మెడికల్ ఫీజు లేదు
1: నో మెడికల్ ఫీ
0: ఇన్స్టిట్యూట్ ఫీజు లేదు
1: నో ట్యూషన్ ఫీ
0: లైబ్రరీ ఫీజు లేదు
1: నో లైబ్రరీ
0: ఫీజు లేదు
1: నో స్పోర్ట్స్ ఫీ నో లైబ్రరీ ఫీ
0: ఫీజు లేదు ఏ ఫీజు లేదు
1: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ
0: ఫీజు ఏది లేకపోవటం లేదు పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యు ఎంజాయ్ పీస్
0: బయటికి పోతే అంతా ఫీజులే అంతా ఫీజులే
1: అవుట్ సైడ్ fees is collected in every possible way.
0: Peace ekkunchostundi akkada anta peace peace peace
1: so paying fees for in every possible way where do you get peace only peace
0: peaceful ga pratikandi
1: so lead a peaceful life
0: good people ga pratikandi
1: and lead a good life
0: adarsha manavudiga untundandi
1: be an ideal man
0: adi ee nanu satyakochchumlo appa meeku andinchetundi oka nijamainatti bahumanam
1: that is the gift of bhagwan to all of you on this occasion of
0: convocation daivatvanni matram meer maravakandi
1: never forget what bhagwan tells you
0: adi ee mee pranam
1: That's your life.
0: అదియే మీ సర్వము.
1: That's everything in life.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: keep God in you.
0: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: Serve the society thereafter.
0: తప్పక అన్నింటి మార్గంలో ఎందుకు కూడా మీకు జయమేద కలుగుతుంది.
1: You are bound to be successful.
0: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే biget success.
1: If you are successful in one way, you will be successful in every way. Success biget success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: Be successful that way.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ wants you to lead a blissful life.
0: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు
1: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్
0: అవుట్ ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు
1: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్
0: నాట్ మోడర్న్ గర్ల్స్
1: నాట్ ది మోడర్న్ గర్ల్స్
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు
1: ది గర్ల్స్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ క్రై
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రామ్మా ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్ డోంట్ క్రై లైక్ దాట్
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ నాలుగు చేతులతో చేయాలి
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్ సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్
0: దిస్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ ద రైట్
0: దిస్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ ద లెఫ్ట్
0: రైట్ ఆల్వేస్ రైట్
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్ ఆల్వేస్ లెఫ్ట్
1: Left has got to be left at one time
0: left,
1: or another.
0: Left అనేటువంటిది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: Left always does bad activity.
0: Right always good work చేస్తుంది.
1: Right does good work.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకును మీరు బ్రతకండి. మీ సంపాదన మీరు చేసుకోండి. కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: You to earn money, you to do job, you be happy but be ideal.
0: గుడ్ నేమ్ తీసుకుని రండి
1: గెట్ ఎ గుడ్ నేమ్
0: మీ తల్లిదండ్రులు కూడా తగినటువంటి శాంతిని అందించండి
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ
0: మాతృదేవో భవ పితృదేవో భవ ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు
1: టుడే ఇఫ్
0: యూ తప్పింది కాదు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్
1: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్ యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో దట్ కమ్స్ బ్యాక్
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to face the consequences.
0: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to suffer the consequences.
0: Do good.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: கலௌயுகம் பிரேமஸ்வரூபுலர்
1: embodiments of love.
0: எவரி ஹுதயம் தயத்தோ நிண்டியுண்டுனோ
1: the one with compassionate heart.
0: எவரி வாக்கியமும் சத்தியம்தோ கூடியுண்டுனோ
1: the one who speaks truth.
0: எவரி சேதுலு பரோபகார சம்பந்தமைனட்டு யొక్క కార్యమునందు పాల్గొనును
1: the person who renders service.
0: అట్టివారు ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: Such people will not be affected by the Kali age.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారని తారతమ్యం లేకుండా సర్వులను కూడా బాధిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్ అండ్ పీపుల్ హ్యావ్ బీన్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్.
0: రావణుడు కొన్ని నిమిషములకు మరణిస్తాడనేటువంటి విషయం తెలుసుకుని అనేక మంది సత్పురుషులు యోగులు పండితులు రాముని చుట్టూ చేరారు.
1: హ్యావింగ్ కమింగ్ టు నో ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ మెనీ నోబుల్ పీపుల్ సేజెస్ గ్యాదర్ రౌండ్ హిమ్.
0: రావణేశ్వర మీరు ఎన్నో కార్యములు ఆచరించారు, ఎన్నో సత్కార్యములు సల్పారు, ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో మీరు పోనుకున్నారు, కానీ ఇన్నింటి యందు మీరు సాధించినటువంటి యొక్క ఘనకార్యం ఏమిటి, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many, you have killed many people, you have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
0: Nayana, manchi karyamu cheyalani sankalpinchinatundi varu, pavitramainatundi paramatma sevalu salpalani aashinchinatundi varu, punya karyamulandu praveshinchalani sankalpinchukunnatundi varu, kalaharanam cheyakandi.
1: Those who want to do good, those who want to extend the sacred service, those who want to do meritorious deeds should never do things, rather delay.
0: Atti satsankapamulu satprabhavamulu satchintanalu mee hrudayamunandu aavirbhavinchinatvanti tatchaname meer aa karyamunu cheyutaku prayatninchandi.
1: The moment that good thought gets into you, the good feeling gets into you, determine to do that immediately.
0: ఎవరికి మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సీక్రెట్ సర్వీస్.
0: నేను ఒకనొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద పాస్ట్.
0: భూలోకము నుండి స్వర్గలోకములకు నిచ్చెన వేయాలి అని సంకల్పించుకున్నాను.
1: ఐ వాంటెడ్ టు లే ఎ లాడర్ కనెక్టింగ్ ది ప్లానెట్ ఎర్త్ టు దాట్ ఆఫ్ హెవెన్.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్ నీరుగా మార్చి సర్వలకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: ఐ ఆల్సో డిటర్మిన్ టు సీ దట్ దోస్ హూ ఆర్ దేర్ ఇన్ నరక హెల్ వుడ్ బి కంఫర్టబుల్ బై ప్రొవైడింగ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ అట్టి సంకల్పములు అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: ఐ didn't undertake the task till this date.
0: Kanuka meerenanu ee sadbhavamulu satpravrattanlu satchintanlu mee hrudayamulanu sankalpinchukunna tachaname cheyutuku prayatninchandi.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: Idi nenu gurtinchinatuvanti satyavakku.
1: This is one truth that I have realized.
0: Lokamulo manam enniyo sankalpinchukuntunnam.
1: In this world we want to do many.
0: కానీ సంకల్పించుకున్న కార్యములన్నీ కూడా మనము క్రియారూపంలో మనం ఉంచటం లేదు.
1: బట్ వీ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఆల్ అవర్ థాట్స్ ఇన్ టు యాక్షన్.
0: రేపు రేపు రేపు అని కాలహరణము గావిస్తూ కూడాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వీ గో ఆన్ పోస్ట్ పోనింగ్ థింగ్స్ టు ది నెక్స్ట్ డే ది ఫాలోయింగ్ డే అండ్ వేస్ట్ అవర్ లైవ్స్.
0: సత్ప్రవర్తనలకు ముందుంజ వేయాలి.
1: వీ షుడ్ స్టెప్ ఫార్వర్డ్ బి రెడీ టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ గుడ్ యాక్ట్ గుడ్ సర్వీస్ గుడ్ ప్రాక్టీస్ ఇమీడియట్లీ.
0: సత్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: ఆల్ గుడ్ థాట్స్ షుడ్ బి ట్రాన్స్లేట్ ఇన్ యాక్షన్.
0: ఇది ఏ మానవులు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్మలు.
1: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు ఎందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు దుష్టతనములు దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు ఎందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ది వికెడ్ ఫీలింగ్స్ ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో దానన్నింటినీ కూడాను విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఎ గుడ్ నేమ్ హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్ బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ the abduction of Sita by Ravana, Lakshmana and Rama went on in search of her all around.
0: Kani okanoka pradeshamuniki velletappatiki
1: when they went to one
0: oka vichitramaina vyakti kanipinchadu.
1: They met a peculiar person.
0: Aa vyaktiki shirassu ledu.
1: That person has no head.
0: Tana mukhamanta kudunu kadupu paine untundadi.
1: The head is right above the stomach.
0: Aa vikaramunu chusi ee rakshasulani cheppakane chepparu.
1: Seeing the ugly face that they could decide that the person is a demon.
0: Kadupu nundi pedda naluka vastundadi
1: and a tongue was stretched forth right from the stomach.
0: Ee vidhamaina vikara charyalu chestunnatundi vyaktini daggariki velli
1: they went close to this ugly creature.
0: Meer evaru ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ వెంట్ క్లోజ్ టు హిమ్ అండ్ సెడ్ హూ ఆర్ యూ వై ఆర్ యూ లైక్ దిస్ యూ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎనీ నెక్ అట్ ఆల్.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ వెరీ పెక్యూలియర్ హీ సెడ్.
0: నా పేరు కబంధుడు.
1: మై నేమ్ ఇస్ కబంధ.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 మైళ్ళు ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: My hands are so long that they could be stretched extended to 10 miles.
0: 10 mile duram nandu unnatundi oka mrugalu kudanu nenu teesukoni daggariki tichukoni nenu bhujistu vachanu.
1: I can catch hold of all the animals around the range of 10 miles from this point.
0: Nenu nadavanakkaraledu.
1: I don't need to walk.
0: Na potalu ekkadundina gaani nenu nimpukuntunnanu.
1: I can fill my belly wherever I am.
0: Kanuka na charitram meeru vichitramga chustaru.
1: Therefore I appear to be
0: asalu meeru evaru ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమార కుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి? ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: వాట్ యువర్ కింగ్డమ్? వాట్ ఫార్ ఆర్ యూ హియర్?
0: సత్యమనేటువంటిది రాముల యొక్క ప్రధానమైనటువంటి వరకు.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా సత్యం తప్ప అన్యం పలకడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
1: రామ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాము.
1: They said, we are here in strict obedience to the command of our
0: father. We have
1: been spending our lifetime as per the command of the father.
0: కాని మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు.
1: I am suffering because of the separation from my wife.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: Some person has kidnapped her.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
1: We are in search of her. Whereabouts we do not know till now.
0: ఆమె ఎక్కడ ఉన్నదో,
1: where she is,
0: ఏ పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: ప్లీజ్ లెట్ us నో వేర్ షీ ఈజ్, హర్ కండిషన్, వెదర్ షీ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: హీ సెడ్ ఫస్ట్ ఫినిష్ మీ ఆఫ్.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరణంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషెస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
0: భస్మం చేసిన తర్వాత వీడు ఇంకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హి ఇస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్.
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
0: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: బి దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
0: కాల్చి వేశాడు.
1: అండ్ హి వాస్ బర్న్డ్.
0: కాల్చి వేసిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
1: హి హస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతను వచ్చి చెప్తున్నాడు.
1: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్.
0: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because of the curses I have taken this form.
0: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారిలే భగవత్ స్వరూపులు.
1: The one who burns my body is verily divine.
0: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకముగా నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
1: In fact, they have been suffering because of the world, because of the times.
0: వారికి ఎట్టి బాధలు లేవు.
1: In fact, they have no suffering.
0: ఎట్టి కష్టములు రావు.
1: They will not face any difficulties.
0: కాని ఒక లీలా నాటకం గాదు నిరూపణ చేస్తున్నారు.
1: It was all their action drama.
0: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
1: And he is God.
0: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
1: His name is శ్రీరామచంద్ర.
0: అతని సోదరుడే లక్ష్మణుడు.
1: And his brother is Lakshmana.
0: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: Though you are his divine, yet you seem to suffer.
0: అని చెప్పాడు.
1: He said so.
0: చెప్పి, రామా, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
1: హి సెడ్, రామా, యువర్ సీత ఈజ్ దేర్ ఇన్ లంక.
0: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సర్టన్ ప్లాన్స్, సర్టన్ డివైజెస్ టు హ్యావ్ హర్ బ్యాక్.
0: ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు టచ్.
0: సాధ్యమని.
1: She is one of chested character.
0: ఆమెను ముట్టిరా, ఎవరైనా భస్మం అవుతారు.
1: If anyone attempts to touch her, would be burned down to ashes.
0: ఇదంతా కూడా మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
1: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
0: త్వరలోపలే మీరు సీతను కలిసి
1: You meet Sita.
0: త్రీ అయోధ్యను చేరుతారని చెప్పని నేను అనుకుంటున్నాను.
1: I know full well that we'll be back to Ayodhya with Sita.
0: నా వాక్కు ఎప్పుడు కూడా నువ్వు సత్యమే.
1: Whatever I say is bound to happen.
0: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
1: Very soon you are going to have the days of good times.
0: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
1: So saying he disappeared there.
0: దీనికి ముందు,
1: prior to this,
0: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క,
1: the son of Sun,
0: సుగ్రీవుడు.
1: సుగ్రీవ,
0: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు.
1: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
1: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
0: రాజ్యభ్రష్టుని చేసి
1: అండ్ హీ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్.
0: అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేశాడు వాలి.
1: And Vali made Sugriva suffer.
0: Vali Mahaviradu Surudu.
1: Vali is valiant and courageous.
0: Sugrivudu kudunu attivadi.
1: So also Sugriva.
0: Kani.
1: But.
0: Atanni aneka rakamulga himsinchi tana Kishkindha patram nunchi duram tarimadu.
1: Vali made Sugriva suffer and he was driven out of the kingdom.
0: Appudu.
1: Then.
0: Ee Ramuluku cheppadu.
1: Then he told Rama.
0: Kabandudu. తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు
1: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబందా సెడ్
0: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి
1: బెటర్ యూ బి ఎ ఫ్రెండ్ టు సుగ్రీవ
0: ఒక్క మాట చెప్పాడు కన్ను మూశాడు
1: హి సెడ్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు ఏం కథ అని విచారిస్తూ తిరిగారు
1: దే వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వేర్ సుగ్రీవ వాజ్
0: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ
1: దో దే నో ఎవ్రీథింగ్
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు
1: They were just acting.
0: Kani Sugrivuni kalcharu.
1: They met Sugriva.
0: Aa Sugrivuni dwara Sita vartanu telusukunnaru.
1: Through him they could know the news of Sita.
0: Veeru sainyam nanta kudanu.
1: All their army.
0: Lanka ku samipaniki chercharu.
1: Reached very close to Lanka.
0: Akkada nunchi.
1: From there.
0: Dani Lankalo praveshinchali.
1: They were to go, proceed ahead.
0: Oka pedda సముద్రం ఉంటుండాలి అడ్డు
1: అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు
1: హూ ఇస్ ప్రిపేర్ టు క్రాస్ దిస్ ఓషన్
0: కానీ అందరూ నేను దాటలేను నేను దాటలేనని పనికి పరారు తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడాను మేము చేయలేము ఈ పని అన్నారు
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్మీ దే సెడ్ వీ డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్ దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు డూ
0: హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు
1: హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్
0: సరే అంగీకరించాడు
1: అండ్ హీ అక్సెప్ట్
0: రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యములకైనా నేను సిద్ధమేనన్నాడు
1: ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి
0: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల
1: In the conversation that took place between Vali and
0: Sugriva,
1: is not known to many.
0: Vali, chala durmargudu,
1: is very bad person.
0: Mahavirudu,
1: yet he is courageous.
0: Kani Ramulu yokka snehitudu kuda,
1: but he is close to Rama.
0: Ilanti vaadai kudanu, aa chedda kaalam vacheteppatiki buddhulu bendu vaari potayi.
1: But in bad times, they will have perverted minds.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైన బాధలు కూడా సంభవించినాయి
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సర్చ్ దే హాడ్ సో మెనీ ట్రబుల్స్
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు లక్ష్మణుడు ఎక్కడ వస్తున్నాడు అని వీరు అన్వేషణ లోపలనే కాలమంతా వ్యర్థం చేస్తూ వచ్చారు
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైం ఇన్ సర్చ్ ఆఫ్ దెం
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని
1: దుందుభి ఎ డెమన్
0: వాడితో యుద్ధం చేసి
1: ఫాట్ విత్ దెం
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు
1: Vali has thrown out the body of Dundubhi.
0: Aa shariram poi Matangi parvatham paina padindi.
1: The body fell on the mountain top Matangi.
0: Aa Matangi parvatham paina oka rishi tapas chestu unnadu.
1: One saint was in penance on the mountain top Matangi.
0: Atane paina itana raktam anta parichillindi.
1: All the blood spilled all over his body.
0: Pavitramaina tapas sasinchetunte na shariram paina ee apavitramaina raktamnu evaru challaru ani taanu కన్నులు మూసుకుని శపించాడు
1: వేర్ ఫ్రమ్ దిస్ బ్లడ్ హెస్ కమ్ వై ఇస్ దట్ ఇస్ ఇట్ ఆన్ మై బాడీ
0: ఈ శరీరం ఇక్కడ చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకెక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు
1: అండ్ హీ గివ్ ఎ కర్స్ దట్ హూస్ ఎవర్ దట్ గెట్స్ ఆన్ టు ద టాప్ ఆఫ్ దిస్ మతంగి విల్ డై హావింగ్ హిస్ హెడ్ బ్రోకన్
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు పోయి చేరాడు
1: హీ రీచ్డ్ దట్ ప్లేస్
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు
1: హనుమాన్ ఆల్సో వాస్ దేర్
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి
1: వాలి మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్ హిమ్
0: కానీ సాధ్యం కాలేదు
1: బట్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్
0: తాను పోలేడు
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్
0: ఇలాంటి పరిస్థితుల లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాల్
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హు ఆర్ వెరీ హ్యాండ్సమ్.
0: రాజపుత్రులు,
1: దే ఆర్ ప్రిన్సెస్,
0: రాజకుమారులు మాదిరి ఉంటున్నారే.
1: దే ఆర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ.
0: ఇది శికారార్థమే ఏమైనా వచ్చారా?
1: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
0: హియర్? అనేక రకములుగా కూడాను విచారణ చేస్తూ వచ్చారు.
1: హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ ద డైరెక్షన్.
0: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా.
1: But Hanuman is there.
0: Chalamu lopale tana roopani maarchukoni,
1: he changed his form in a moment.
0: Krindiki digadu.
1: He got down.
0: Digi veerni chakkani vishayamlo maatadichadu.
1: And he started conversing with them.
0: Hanumanthuni yokka vakyamulu, Hanumanthuni yokka sambhashanalu chaala mrudumaidravanti.
1: Thus conversation of Hanuman is full of good words, sweet words.
0: Mruduga undetvantivi.
1: That's so soft.
0: Madhuranga undetvantivi.
1: That's so sweet.
0: Aa vidhanga palukulu cheta రాములు గుర్తించాడు.
1: రామ కుడ్ నో హూ హీ వాజ్.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
1: హీ థాట్ దట్ హీ వాజ్ ఎ హోలీ బ్రాహ్మణ్.
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: హీ సెడ్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
0: ఇప్పుడు చెప్పాడు నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
1: హీ సెడ్ ఐ యామ్ ద మినిస్టర్ ఆఫ్ సుగ్రీవ.
0: సారీ, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ, రామ కుడ్ నో దట్ హీ వాజ్ దేర్ ఆన్ ద స్పాట్.
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
1: అండ్ హనుమాన్ మేడ్ రామ లక్ష్మణ సీతమ్ చోడ అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్.
0: ఈ సందర్భం లోపల
1: ఇన్ దిస్ మూమెంట్
0: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్.
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
1: అండ్ రామ కుడ్ నో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
0: ఇది కేవలము
1: ఇట్ వాజ్ మేర్
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
1: ఇట్ వాజ్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
0: వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి
1: Vali blamed Sugriva for no reason, for no fault of his.
0: Tane rajyam elanani dushankalpam cheta nilchinadu aneetvanti oka deento Sugrivunni bayata terimgottadu.
1: And he thought that Sugriva wanted to be the king. With that idea he has driven him out of the kingdom.
0: Sari vellin tarvata,
1: having gone there,
0: itanto sneham cheyali.
1: He wanted to be his friend.
0: Sneham cheyalante
1: to be a friend,
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
0: నేను ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతాను అని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
0: రామ, నా అన్నగారు చాలా గొప్పవారు.
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప బలవంతుడు.
1: ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గుణవంతుడు కూడాను.
1: ఇస్ ఆల్సో వర్చువస్.
0: అతనితో మీరు పోరాడంటే శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
1: యు మే టెస్ట్ us ఇన్ ఎనీ వే హీ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: నా అన్నగారు 5 తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
1: ఎట్ వన్ టైమ్ మై బ్రదర్ షాట్ ఎన్ ఆరో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ 5 ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై వన్.
0: 5 తాటి చెట్లు లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది.
1: ది ఆరో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది 5 పామ్ ట్రీస్.
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
1: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్.
0: దానిలో అమ్మును విడిచడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ ఆరో అగెన్స్ట్ దాట్.
0: ఇది రాములు చేయగలడా?
1: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్
0: అని మెత్తగా తాటి చెట్టు ఉన్న దగ్గరికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
0: దీనికి 4 చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
1: అండ్ హీ సెడ్ బెటర్ యూ షూట్ అట్ దోస్ 4 పామ్ ట్రీస్.
0: రాముని ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
1: రామ ఆల్వేస్ వాస్ స్మైలింగ్.
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
1: హీ నెవర్ సఫర్డ్, హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
0: మెల్లగ తీశాడు.
1: అండ్ హీ పిక్డ్ అప్ ది యారో.
0: అమ్మును పుదించాడు.
1: అండ్ హీ జస్ట్ షాట్.
0: విడిచాడు.
1: హీ షాట్ ఇట్ రిలీజ్.
0: 4 చెట్లు దాటి బయటపోయేంత శక్తితో పోయింది ఈ అంబు.
1: దిస్ ఆరో పియర్స్ ద 4 ట్రీస్ ఫర్దర్ 4 మోర్ అండ్ దెన్ డ్రాప్ దేర్ బియాండ్.
0: ఇతనే తగినటువంటి వాడు.
1: హీస్ ద రైట్ మ్యాన్.
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
1: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐ విల్ బి ఏబుల్ టు fulfill my task, he thought.
0: తదుపరి వెళ్లి
1: he went there.
0: ఈ రాజ సంప్రతింపులంతా జరుగుకొని
1: he made all consultation.
0: ఏ విధంగా వారిని మనం హతమార్చాలి?
1: How to kill Vali, in what way?
0: ఈ ప్లాన్లంతా వేసుకుని
1: ఆల్ ద ప్లాన్ వాజ్ రెడీ.
0: ఒకాలక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: సుగ్రీవుణ్ణి రేపటి నీవు సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: కిష్కింధా పట్టణంలోకి 10 మైళ్ళ దూరం నుంచి పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యు బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ షౌటెడ్
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ అ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య.
1: షీఈస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: హీ సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
0: కారణం ఏమనగా
1: ద రీజన్ ఇస్
0: అతనికి ఏదో గొప్ప ఫలం వచ్చింది.
1: దేర్ లైస్ సమ్ ప్రాబ్లం దేర్.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
0: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: డోంట్ గో డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
0: తమరు చేయంగా కార్యమును గురించి
1: ద టాస్క్ దట్ ఇస్ టు బి డన్
0: మంచి చెట్టును చక్కగా బొందుపరచి
1: వన్ హెస్ టు అండర్స్టాండ్ ప్రో అండ్ కాన్.
0: చేయుటెప్పులు కాబట్టి చింతలేక
1: వితౌట్ థింకింగ్ ఎనీథింగ్
0: వేగిరించిన చూనది విషయం యగును అని.
1: అండ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ హెస్ట్ దెన్ యూల్ బి ఫెయిల్యూర్.
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: దేర్ఫోర్ బి కేర్ఫుల్
0: అని చెప్పి వెనుక తీసుకుని పోయింది.
1: So saying, Tara made Wali to go back.
0: Tara chaala gunamulu kaliginatundi.
1: Tara is virtuous one.
0: Manchi shakti samarthyamu kaliginatundi.
1: She is very powerful.
0: Vicharana shakti chaala goppadi.
1: She has got a sense of discrimination.
0: Telivitetulu goppavi.
1: She is highly intelligent.
0: Aame cheppinavanni kudunu satyamle.
1: Whatever she says is truth.
0: Ivanni kudunu pativrata dharmam yokka prabhavamle.
1: These are the characteristics of pativrata, a chaste woman.
0: తర్వాత రెండవ దినము
1: ఇన్ ద సెకండ్ డే
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: అండ్ హీ షౌటెడ్ లౌడ్ క్రై.
0: కానీ వాలి వినలేదు తార మాటలు.
1: అండ్ దిస్ టైమ్ వాలి డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ తారా.
0: ఎప్పుడు కిష్కింధ లోపల ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు కిష్కింధ.
0: రాముడు ప్రవేశించకూడదు.
1: రామ షుడ్ నాట్ గెట్.
0: కారణం ఏంటి? 14 సంవత్సరంలో అరణ్యవాసమే కానీ పట్టణవాసం చేయకూడదు అని తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామా ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింధ బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామను పోకుండా ఇతను సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుక పట్టణంలో బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతములకు క్రిందనే ఉండి
1: సో రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హి షౌటెడ్ వాలి కేమ్
0: ఆనాడు ఇరువురికి యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ వర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యుల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురు ఒకే రూపాన్ని ధరించడం చేత
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: దెన్ రామ
0: ఓదార్చి
1: అండ్ హీ కన్సోల్డ్ హిమ్.
0: చల్లని మాటలు చెప్పి
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటల చేత
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపజేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ అట్ దట్ అవర్.
0: రెండవ దినము సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడబిడ్డలు.
1: Both of you
0: ఇద్దరు రూపంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: Both of you look alike.
0: ఇద్దరి కండరంలో ఒకే రీతిగా ఉన్నాయి.
1: The muscles also look similar.
0: కొంతమంది గుర్తించడానికి
1: to recognize
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నేను ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: He wanted Lakshmana to make a garland of flowers.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించారు.
1: And they made Sugriva wear that garland.
0: ఆ మాలను తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ ద గార్లండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాముడు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామా కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షాట్ ది ఎరో అట్ హిమ్.
0: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని రాములు దగ్గరికి వెళ్లి
1: రామా వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి
1: వాలి
0: నీవు చేసినటువంటి పాపము తమ్మునికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి, అనగా తన పట్టణం లేకుండా చేసినావు.
1: యు హావ్ కిడ్నాప్డ్ హర్. యు హావ్ డ్రివెన్ అవుట్ యువర్ ఓన్ బ్రదర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
1: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్ డు.
0: అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
0: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పి సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
1: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాల్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్
0: అంత విచారించుకుని
1: రామా ఈజ్ యువర్ సో గ్రేట్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామా రిప్లైడ్ దట్ హీ ఈజ్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్దం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇన్జస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: మేమిరువురు సోదరులము.
1: వి ఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఇస్ ఎ మ్యాటర్ బిట్వీన్ us రిలేటింగ్ టు ది కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్నాడు.
1: యు ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగమును కొట్టేటువంటి వారు మృగమునికి ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము.
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యూ హావ్ గాట్ టు బి కిల్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: యెస్ యూ హావ్ కిల్డ్ మీ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
1: And you have got this boon granted to you long back. The one who fights standing in front of you, he will receive half of his strength. Therefore, I am not supposed to fight. And he taught him in every possible way. And he said, whatever he did was right. And you have committed sin. Therefore, you deserve this punishment, having committed the sin.
0: రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వాలి అండ్ రామ.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామ.
0: కట్టగడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు రాములు దగ్గర పిలిచి నా ప్రాణం ఏమో పోతుంది,
1: ఐఎమ్ గోయింగ్ టు డై,
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యూ టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామ మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టగడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి
0: సుగ్రీవుని మహారాజు గాను
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజు గాను చేసి
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ద ప్రిన్స్
0: నిర్మించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాస్ పర్ ద ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యు ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవు.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రావణుడి
0: అయోధ్యలోని.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతుడికి యుద్ధము.
1: అండ్ ది కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రామాయణ భరత.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
0: రాముని పోయి ప్రార్థించి
1: అండ్ హి ప్రేడ్ టు రామ.
0: రామునికి దాసుడైపోయి
1: అండ్ హి సబ్మిటెడ్ టు రామ.
0: తన అన్నను చంపించాడు.
1: అండ్ హి మేడ్ రామ కిల్ రామ.
0: చంపించి తాను రాజుగా మారాడు.
1: అండ్ హి బికేమ్ ఎ కింగ్ లేటర్.
0: ఇది చాలా అన్యాయమే.
1: దిస్ ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్.
0: కానీ సుగ్రీవుడు కూడాను
1: బట్ సుగ్రీవ
0: తాను రాముని యొక్క సహాయాన్ని కోరి
1: హీ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ రామ.
0: వాలిని చంపించి
1: అండ్ హీ మేడ్ రామ కిల్
0: రాజుగా మారాడు.
1: అండ్ హీ బికేమ్ కింగ్.
0: కానీ రాముని యొక్క యుద్ధం లోపల, రామావి భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత,
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రామునే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే,
1: యువర్ ది ఎల్డెస్ట్.
0: నీవు తప్ప అర్జునుడు ఇక్కడ రాజు కావడానికి వీలు లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా వచ్చి, లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞ నేను శిరసావహించాను,
1: ఐ ఫాలో మై ఫాదర్.
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: Rama went on arguing, I am not going to return to Ayodhya.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను, కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామా కమ్స్ ఓవర్ దేర్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
0: కనుకని ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైన యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాముని అంగీకరించి
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే.
1: వీఆర్ బ్రదర్స్.
0: మనమందరూ ఒక్కటియే.
1: వీఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వీ కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్
0: అప్ ద రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
1: వితౌట్ ఎనీ వార్
0: సమరసంతో కూడిపోయారు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాముని అంగీకరించి
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలో

0: కూడిపోయారు.
1: There is absolute perfect understanding there.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: There are certain infightings, conflicts over there.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: Rama is one of truth.
0: సత్యము తప్ప అన్యం ఎరుగడు.
1: He does not know anything else other than truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: కనుకని సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: So is that truth will
0: make me. ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: Dharma will bring victory.
0: అని నిరంతరం కూడాను తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
1: Therefore with satya dharma twin principles he won.
0: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
1: And there is war at the end.
0: రావణ్ణి హతమార్చేకు ముందుగా.
1: And prior to killing Ravana.
0: అతన్ని ఎంతనో వర్ణించాడు.
1: He just described him.
0: రావణుడు చాలా గుణవంతుడు.
1: Ravana is
0: virtuous. ఏదో శాప విమోచనం చేతనే.
1: Because the curse given to him.
0: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి కానీ.
1: He had bad ideas because of the curse.
0: ఇది కేవలం తన దోషం కాదు.
1: In fact, it's not his mistake either.
0: దేవతల యొక్క దోషమే.
1: And it is all the mistake of the time.
0: జయవిజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే.
1: It is the curse given to Jayavijaya.
0: కాబట్టి ఈ యొక్క రావణుడు ఎందు ఏమాత్రము దోషము లేదని.
1: నథింగ్ రాంగ్ విత్ రావణ.
0: రావణ్ని కూడా నువ్వు క్షమించాడు రాములు.
1: అండ్ రామ పార్డన్డ్ రావణ.
0: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల.
1: వైల్ టేకింగ్ సీత.
0: లోకులో కాకులు.
1: పీపుల్ థింక్ యాజ్ దే ఫీల్.
0: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ.
1: ఇన్ స్పైట్ ఆఫ్ అడ్హెరెన్స్ టు ధర్మ.
0: ఎవరు కూడా నువ్వు నమ్మరు.
1: People are not going to believe.
0: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
1: How can Sita be good, noble and perfect having stayed for 10 months in Lanka?
0: ఎంత పవిత్రంగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
1: In fact, people went on speaking bad though she spent perfect life there.
0: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై.
1: To demonstrate, to prove to the world.
0: ఆమె అగ్నిలో ప్రవేశపెట్టి.
1: She passed through the test of fire.
0: తాను తీసుకున్నాడు.
1: And then received her.
0: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు.
1: Fire God declared she is faultless.
0: నిన్ను పరీక్ష చేయడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: You cannot test her.
0: ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు ఈ లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు.
1: If you are going to put her to this test of fire, how are you going to protect her?
0: వాదించాడు.
1: The fire god also argued vehemently.
0: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
1: Finally they reached Ayodhya.
0: చేరినప్పుడు.
1: Having reached there.
0: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
1: They went on conversing later.
0: ఆనందించేవారు ఒకవైపున.
1: We have people on one hand
0: క్రోధం చేత
1: happy.
0: దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున.
1: There are people who talk in a wicked way.
0: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
1: He knew pretty well that the praise and blame apply to the body and not to the spirit.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గములు ఏమాత్రం బయలుదేరలేదు.
1: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వీ నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్.
0: ఇంకా మున్ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ది రిలేషన్షిప్.
0: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
1: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
0: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాలిని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
0: నిష్కారణంగా ఎప్పుడు ప్రవేశించేవాడు కాదు రాములు.
1: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
0: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
1: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
0: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా, ఏ భక్తి చూచినా, ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కానీ అధర్మం అనేటువంటిది అసత్యమైనటువంటిది కానరాదు.
1: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్తు హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
1: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
0: శ్రీమన్నారాయణుడు ఈ అవతారం ఎత్తివెట్టాడు.
1: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి యొక్క యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
1: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
0: రామాయణమే ఒక నాటకము.
1: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్
0: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
1: అండ్ రామ ఇస్ డైరెక్టర్.
0: రామ సూత్రధారే కాదు పాత్రధారి కూడా.
1: రామ ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
0: అందరూ ఈ ప్రజలందరి కూడా అందరూ వేషములు వాళ్లే.
1: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
0: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముని కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
1: రామ ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
0: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
0: రామాయణము కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
1: థౌసండ్ ఇయర్స్ పాస్.

0: అప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
1: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ, ఎవర్ ఫ్రెష్.
0: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
1: ఎవర్ న్యూ రామాయణ
0: ఎవరు దోషం నిరూపించేటువంటి వారున్నారు.
1: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్,
0: ఎవరికి చేత కాదు.
1: నన్ కెన్ అటెంప్ట్,
0: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు, కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
1: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ బట్ నథింగ్ రాంగ్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ వాల్మీకి.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొంత యోచన చేసి కాలం తీసుకుని చక్కగా విచారణ సరిపి సత్యాన్ని మనం ఎన్నుకోవాలి.
1: సో ఇన్ రిలేషన్ టు రామాయణ వీ షుడ్ థింక్ డీప్ ఎనఫ్, టేక్ సమ్ టైమ్, మేక్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ లెర్న్.
0: పూర్వము కళ్యాణ సమయం లోపల కూడాను,
1: అట్ ది టైమ్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్,
0: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
1: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిల.
0: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాముని వర్ణిస్తూ వచ్చారు.
1: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
0: ఇటువంటి వారు రాములు.
1: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హి ఇస్?
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: ఇస్ ప్యూర్ హార్టెడ్
0: పవిత్రమైనటువంటి భావం కలవాడు.
1: హిస్ సీక్రెట్ ఫీలింగ్స్,
0: తన చేష్టలు కానీ తన కర్మలు కానీ అన్ని పవిత్రమైనటువంటివి.
1: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
0: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరం చూస్తాం, రండి.
1: Let's go and watch this holy wedding was the feeling among the people.
0: Rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all go together to see that holy wedding there.
0: Rare chudaga podam ramanulandaru koodi urubhadra gotra adi suni pendi rare chudaga podamu ramula pendi rare chudaga podamu.
1: Let's all ladies go together to see that royal wedding of Ramachandra. Let's go together.
0: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు వజ్రాల రుగులు తాపిన నీలాలు నీలాలు వెయ్యార్లు నూరార్లు రారే చూడకపోదాము రాముల పెండి రారే చూడకపోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు.
1: Ladies had jewels,
0: ornaments.
1: And for the royal party.
0: Sita Kuramudu.
1: And Rama and Sita.
0: Sutramu Gattu Thadu.
1: And it's time of the wedding.
0: Iddari Nokka Yidu.
1: And a good match.
0: Yoduga Gucci Naru.
1: They're perfect matching.
0: Sita Kutagu Vadu Sri Ramudu. Rare Chudaga Podamu.
1: And we find a good match. And Sita and Rama, they're perfect to each other.
0: Inchi Magal Kada Nunchi Chigunatala Vanchi. వశిష్ఠరపించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడకపోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు.
1: Men also start coming in another direction.
0: Chutamura randi.
1: Let's go and see the
0: Kausalya tana yuni kalyana. Chutamura randi.
1: Let us see the wedding of the son of Kausalya.
0: చూచువారులకు చాలా పుణ్యమట.
1: దోస్ హూ వాచ్ దట్, హూ విట్నెస్ ఇట్, దే విల్ ఎర్న్ మెరిట్.
0: భక్తావేశుల ముక్తి దానమగు కళ్యాణం చూతమురారండి.
1: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
0: అంబారిపై అలగు తేజమట.
1: And he has got, he's just coming on the top, sitting over there on the elephant.
0: దగదగ మెరిచేటి రామచంద్రుడట.
1: రామా ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: రామ అంకమున రమణి సీతయట.
1: అండ్ యు ఫైండ్ సీతా బై హిస్ సైడ్.
0: సీతారాముల సోదర సేవట.
1: అండ్ యు ఫైండ్ ద బ్రదర్ సన్.
0: చిరునవ్వున మన క్షేమం అడుగునట కళ్యాణం చూతమురారండి. కౌసల్య తనయుని కళ్యాణం చూతమురారండి.
1: లెట్స్ ఆల్ గో టుగెదర్ టు సీ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
0: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
1: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
0: కనుక రాముల విషయమైనటువంటిది ఎవరు సందేహించనక్కర్లేదు.
1: సో నో వన్ షుడ్ డౌట్ ఎనీథింగ్ ఇన్
0: రామ కార్యంలో రాముల యొక్క గుణగణములను నమ్మి జీవించినటువంటి వాడు ఏనాటికి కూడా దూరం పోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ బి బిట్రేడ్.
0: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడ్డాడు.
1: The one who has full faith in Rama will never get his life spoiled.
0: చెడకి నమ్మిన వారు ఉన్నారు, కానీ చెడిని నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు, లేరు, లేరు.
1: The one with full faith never got his life spoiled. There are many spoiled careers for lack of faith.
0: కనుక భగవంతుని యొక్క విషయం లోపల అనేక కథలు రాసినట్టుగా ఇది ఒక కథగా ఉంటుంది అనుకుని మీరు భావించవచ్చును.
1: You may consider this is also another story along with many rest.
0: స్టోరీ కావచ్చును,
1: it may be a story.
0: కానీ ఎవరి స్టోరీ? హిస్టరీ.
1: What story?
0: హిస్టోరీ, హిస్టోరీ, హిస్టరీ.
1: What story? History. His story, history.
0: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
1: No one need to doubt the sanctity behind this.
0: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
1: There are many subtle points, secrets.
0: మీకు పూర్వం కూడా చెప్పాను.
1: భగవాన్ said earlier.
0: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
1: The Sitarama nature is divine.
0: రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది.
1: అండ్ the secret relationship of affection that existed among the brothers is not fully known.
0: Sumitra Kaikeyulu sambandham entati pavitramainatundi.
1: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
0: Ee Kaikeyi pratyekamainatundi ayam kaadu.
1: Kaikeyi is not separate.
0: Ramulaku anni vidyalu nerpinatundi Kaikeyi.
1: In fact, Kaikeyi taught the expert kumarudaini
0: Bharatuni kante kunanu Ramunni sanigithanga teeskoni anni vidyalu nerpinatundi Kaikeyi.
1: In fact, Kaikeyi loved Rama much more than her own son Bharata.
0: Edo konni samaya sandarbhalanu puraskarinchukoni Kaikeyi paina leni po nindalu vachinayi, kaani
1: Kaikeyi was blamed because of certain circumstances.
0: Kaikeyi doshiye kaadu.
1: Kaikeyi has not done any mistake.
0: Devaleela lopala inni recommendment yokka idi charitralla vidhanga kattukoni vastuntayi.
1: It's all God's play, divine master plan.
0: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు పద్దినాలు అంతా ఉంటుండాలి. ఈ పద్దినాల లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: We have got still many more days to come and Bhagavan is going to tell many many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
0: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
0: నాటిని బలు ప్రీతిని.